ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 8వ తేదీ, మంగళవారం. నూనె వేస్తూ ఉంటేనే దీపం వెలుగుతుంది. మనం ప్రేమ చూపిస్తుంటేనే మనపైన ప్రేమ అనే ప్రకాశం పడుతుంది అన్నారు మదర్ థెరిస్సా. నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు. నేను మీ రేడియోనిస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: will take on China's Liang Qirong and Chen Yu, with the Indian duo aiming to secure the top prize on home soil. In para-recurve men's team gold final, India's Harvinder Singh and Vijay Sundi will go up against Slovakia's David Ivan and Denis Ivan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో ఈరోజు శ్రీ ఆంజనేయం భక్తి గీతాలు వింటారు.

భజన ప్రియుడు శ్రీ ఆంజనేయుడు. అందుకే భక్తులందరూ ఒక్కటిగా కలిసి ఆ పవన కుమారుణ్ణి ఎలా భజన చేస్తున్నారో విందాం.

ఆంజనేయుడి మహిమలను గురించి చెప్పాలని ఆశ. కాని ఎగిరి ఆకాశాన్ని అందుకోవటం సాధ్యమా? ఆ మహనీయుడి మహత్కార్యాల గురించి ఒక భక్తురాలు పాడిన ఈ పాట ఎంత వినుల విందుగా ఉందో ఒక్కసారి వినండి.

శ్రీ ఆంజనేయం భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: అంటే చావులేదు అన్నాడో పండితుడు. ఇంతకీ మంచితనం అంటే ఏమిటి? ఇది నిర్వచనానికి అందని ఒక మహత్తర భావన. కాలాన్ని బట్టి విలువలు మారుతాయన్నట్టుగా మంచితనం పరిధి సైతం మారుతుంది. పరస్త్రీలను, ఇతర సంపదలను ఎవరు కాంక్షించరో, ఎవరు పరులను వంచించరో, ఎవరు అసత్యం చెప్పరో, అటువంటి వారు వచ్చి తనలో స్నానం చేస్తే తాను పవిత్రురాలిని అవుతానంటోంది గంగాభవాని అనే సుభాషితం. ఇది శాశ్వతమైన విలువే. కాని ఇలాంటి పవిత్రమైన వ్యక్తులు అరుదవుతున్నారు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు, అదే మంచితనం అని సర్దుబాటు చేసుకునే ధోరణిలో ఉంది నేటి సమాజం. తాను బ్రతుకుతూ ఇతరులను బ్రతకనిచ్చేలా తోడ్పడటం ఎల్లవేళలా మంచితనమే. మంచి అన్నది పెంచుమన్నా అన్న గురజాడ మంచి చెడు అనే రెండే మానవుల్లో రెండు కులాలన్నారు. మంచి చెడ్డలు మన మనస్సులో ఉంటాయి, కాని బయట వస్తు సముదాయాల్లో లేవు. మనుషుల వ్యక్తిత్వం మంచి చెడుల సమ్మేళనం. ఎదుటివాడిలోని మంచిని గుర్తించి ప్రోత్సహించాలి. లోకంలో చాలామంది తాము తప్ప లోకమంతా చెడిపోయిందని భావిస్తుంటారు. తమ స్వీయ లోపంబులు ఎరుగట పెద్ద విద్య అన్నారు విజ్ఞులు. మన మనస్సులోని లోపాలను, దుర్గుణాలను పట్టించుకోకుండా ఇతరులను, చెడును విమర్శిస్తుంటాం. ఎదుటివారిలో మంచిని చూడగలగడం గొప్ప సంస్కారం. అది లోపించడం వలనే నేటి సమాజంలో వైరుధ్యాలు, ఘర్షణలు, అశాంతి, అసహనం, వ్యతిరేక ఆలోచనల వల్ల అంతా చెడుగానే కనిపిస్తుంది. అందర్నీ సందేహించడం, తప్పులు వెతకడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకొని ఆనందించడం సర్వసాధారణమైపోయింది. ఈ వికృత భావాలు మనుషుల్లోంచి దూరం కావాలి. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. మన మనస్సులో ఉన్న మంచి కవాటాలు తెరిచి ఉంచితే మంచి గాలులే వీచి మనలో ప్రవేశిస్తాయి. మనల్ని మంచితనంలో ముంచి పునీతుల్ని చేస్తాయి. తోడిన కొద్దీ బావిలో నీటి ఊట వచ్చినట్లు పరులకు మేలు చేసే కొద్దీ మనుషుల్లో మంచి ఊరుతూనే ఉంటుంది. ఈ ప్రవాహంలో సమాజం ప్రక్షాళనమవుతుంది. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం రెండూ మనలో మంచిని పెంచుతాయి. మనుషుల్లో 100% మంచివాళ్లు, 100% చెడ్డవాళ్లు ఉండరు. మన మంచి అనుకున్న వాళ్లు కొన్ని సందర్భాల్లో మరోలా ప్రవర్తిస్తారు. చెడ్డవాడు అనుకున్న వ్యక్తి కొంతమంది విషయాల్లో చాలా దయగా ప్రవర్తించి ఉండవచ్చు. అసలు ఏది మంచి, ఏది చెడు అని ఒక వ్యక్తిని ఒకటి రెండు సంఘటనల ఆధారంగా బేరీజు వేయడం తప్పు. మనిషి మనస్తత్వం, ప్రవర్తన అన్ని సమయాల్లో అందరి దగ్గర ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి మంచివాడా కాదా అనేది మన పరిధిలో లేని విషయం. కాని మనం మంచిగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మన ఆధీనంలో ఉంటుంది. ముందు మనం మంచిగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. అన్నింటికంటే అదే ముఖ్యం. క్షమ విశిష్టతను ప్రపంచంలోని అన్ని మతాలు ముక్తకంఠంతో నొక్కిచెప్పాయి. జైన మత ఆరాధ్యుడైన మహావీరుడు, నీ పట్ల అపరాధం చేసిన వారిని నువ్వు హింసించాలని అనుకోవద్దు, అలా చేస్తే నువ్వు శిక్షించేది నిన్నే అంటారు. నిజానికి క్షమాగుణం ఆచరణయోగ్యమే, కాని కష్టసాధ్యం కాదు. ఇది లౌకిక జీవితంలో ఉన్నతికి, మనిషికి ఉపకరించే గుణం. పొరపాటు అనేది ప్రతి మనిషికి సహజం. అలాంటి మనిషిని క్షమించాలి, ప్రేమించాలి. క్షమ పగను చల్లార్చడమే కాదు, మనిషిలో ప్రేమను పెంపొందిస్తుంది. ఎవరికి మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది, ప్రేమనైనా ద్వేషాన్నైనా. అవే మంచి చెడు లాంటి భావాలతో మానవ మనుగడను నిర్దేశిస్తుంది.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో

0: 9,50,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సమాచారం వింటారు.

చెరుకులో ఆశించే వేరుపురుగు సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు చెరుకును ఒక ముఖ్యమైన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. చెరుకు పంటను తొలిదశ నుండి పంట నరికే వరకు వివిధ రకాల కీటకాలు తెగులు ఆశించి నష్టపరుస్తాయి. రాష్ట్రంలో చెరుకును సాగు చేసే ప్రాంతాలైన ఖమ్మం, మహబూబ్నగర్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. ఈ పురుగు యొక్క ఉనికిని సకాలంలో గుర్తించి నియంత్రించని ఎడల పంట యొక్క దిగుబడి నాణ్యతపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ వేరుపురుగు, పెంకు పురుగులు నేలలో నివసిస్తాయి. సాధారణంగా మే జూన్ మాసాల్లో తొలకరి వర్షాలు కురిసిన తర్వాత ఎదిగిన పురుగులు నేల నుండి బయటకు వచ్చి దగ్గర్లో ఉన్న వేప, చింత, తుమ్మ, నేరేడు వంటి చెట్లపైన నివాసం ఉంటాయి. తల్లి పురుగులు నేలలోపల గుడ్లను పెడతాయి. గుడ్లు పెట్టిన 7 నుంచి 10 రోజుల తర్వాత పిల్ల పురుగులు, లార్వాలు బయటికి వస్తాయి. తొలిదశలో లార్వాలు నేలలో ఉన్న కర్బన పదార్థం, గడ్డజాతి కలుపు మొక్క వేళ్లను తిని జీవిస్తాయి. 2-3 దశల్లో లార్వాలు తెలుపు రంగులో సి ఆకారంలో ఉండి చెరుకు పంట యొక్క వేరు వ్యవస్థని ఆశిస్తాయి.

0: పోతుంది. పురుగులు ఆశించిన మొక్కలను పీకితే సులభంగా ఊడి వస్తాయి. ఈ పురుగు యొక్క ఉధృతి కాషాయ పంటల్లో ఎక్కువగా ఉంటుంది. నివారణ చర్యల కోసం పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పొలంలో ఆఖరి దుకిలో ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. మే జూన్ మాసాల్లో తొలకరి వర్షాలు కురిసిన తర్వాత పొలం కట్లపైన ఉన్న వేప, చింత, తుమ్మ, నేరేడు వంటి చెట్లపైన ఇమిడాక్లోఫ్రిడ్ 17.8%, 0.25 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 20% వేసి 2.5 మిల్లీలీటర్లను లీటర్ నీటి కలిపి చెట్లపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పొలంలో దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ఎదిగిన ప్రౌఢ పెంకు పురుగులు 50% వరకు నియంత్రించవచ్చు. పొలంను 24 గంటల పాటు పూర్తిగా నీటితో నింపాలి. అప్పుడు వేరుపురుగు యొక్క లార్వాలు నేల నుండి బయటకు వచ్చి నీటిపైన తేలియాడుతాయి. వాటిని ఏరి నాశనం చేయాలి. కలుపు మొక్కల యొక్క వేలను తిని జీవిస్తాయి. కాబట్టి పొలం గట్లపైన మొక్క మొదళ్ల వద్ద కలుపు మొక్కలు లేకుండా నివారించుకోవాలి.
1: చెరుకులో వేరుపురుగు సమగ్ర యాజమాన్యం వివరాలు విన్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్న నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్, 7:15 నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంధత్వ నివారణ నేత్రదానం గురించి డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ గారితో పరిచయం వింటారు. అనంతరం చిత్రగీతాలు. 7:45 ప్రగతి పథం కార్యక్రమంలో గ్రామీణాభివృద్దికి మూలం అక్షరాస్యత ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 295038, మరొక నెంబర్ 295039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 0874. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతంలో లాల్గూడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహా సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 కిన్నర్లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి కార్యక్రమంలో జీవితం ఒక రైలు ప్రయాణం చిత్రగీతలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు. 6:00 హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల

0: 35 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఐఐఎంలో ప్రవేశాలకు క్యాట్ 2026 వివరాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న. వికసిత్ భారత్ ఈ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 హరికథ వింటారు. హైదరాబాద్
1: చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు, శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్బంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలి రోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ
2: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతితోని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ టెట్ అర్హత మార్పులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ
3: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంతిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంతిని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్తంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: उत्तम व्यवस्था स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు 100 కోట్ల రూపాయలతో నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చంద్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని పరిశుభ్రత కోసమని ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో నిన్న జరిగిన స్వచ్చంద్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరే ఆయోజిత సమారోహే ప్రధానమంత్రి పంచత్రింశత్ సహస్ర కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షా అధిగ్రహణ పరిషదా ఏక మహతీ గోష్ఠీ సమాయోజితా. రక్షామంత్రిణా రాజనాథ సింహేన దశ సహస్రాధికైక లక్ష కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచితా. మంత్రిణః నంద గోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని యాత్రీవాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. పంచోత్తరైకశత మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్క అతీవ సుగమ సేప్స్యతి. ఉత్తరప్రదేశే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి అనేన పంచవింశతి మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తమకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ ప్రశాసనేన విద్యాలయానాం అవకాశః ఘోషితః. ప్రశాసనీయ అధికారిణశ్చ ఆపదుద్ధార కార్యాయ నియోజితాః. భారత్ లక్సెంబర్గ్ ఆర్థిక సంబంధాన్ నూతనాం ఔన్నత్యం నయన్ వాణిజ్య మంత్రి పీయూష గోయలః లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటెల్ ఇత్యనేన సహ మంత్రణాం అకరోత్. ద్వయోః నేత్రోః సంభాషణి లాజిస్టిక్స్ అపశిష్ట ప్రబంధన క్షేత్రేషు సంయుక్త ప్రకల్పానాం ఆరంభాయ సహమతిః సంజాతా యేన ఉభయతః వాణిజ్యిక సంపదాం విస్తారః సంభవిష్యతి. నవదెహల్యాం ఆయోజ్యమానం బ్రిక్స్ సమ్మేళనం భారతేరాన సంబంధానాం కృతే నూతన దృష్టిం ప్రదాస్యతి. ఇరాన విదేశ మంత్రాలయస్య ప్రవక్త ఇస్మాయిల్ బగాయ్ అబ్రవీత్ యత్ రాష్ట్రపతిః పెజెష్కియన్ భారత ప్రవాసే ద్విపక్షీయ వ్యాపారం వర్ధయితుం మహతీం రణనీతిం రచయిష్యతి. అనేన బహుపక్షీయ వార్తా మాధ్యమేన మధ్యపూర్వ క్షేత్రే శాంతిః సహకారశ్చ సంవర్ధయిష్యతే. దక్షిణ లెబనాన్ ఇత్యస్య ఏకస్మిన్ గ్రామే ఇజ్రాయిల్ దేశస్య వాయవ్యాక్రమణే ద్వాదశ జనాః మృత్యుముపగతాః. రాత్రౌ కఫర్ రుమానే ఇత్యత్ర ఆవాసీయ గృహే ఆక్రమణానంతరం ద్వౌ బాలకౌ చతస్రః మహిళాః సమేత్య ఏకాదశ జనాః మృత్యుముపగతాః. వాహనస్య ఉపరి ద్వితీయేన ప్రహారేణ ఏకః పరాచికిత్సకః అమ్రియత. ఇజ్రాయిలీయ సేనా అవదత్ యద్దేశస్య అధికృత క్షేత్రే సైనికానాముపరి డ్రోన్ ఆక్రమణస్య ప్రతికారూపేణ ఇరాన్ సమర్థితస్య సశస్త్ర సమూహస్య హిజ్బుల్లాహ్ ఇత్యస్య మూల సౌకర్యాణి స్థలాని అపి చ శస్త్రాణాం స్థానాంతరణం కుర్వంతః నైకే ఆతంకినః ఆక్రాంతాః. భారతీయ పారంపరిక క్రీడాక్షేత్రే నూతన ఇతిహాసః రచిత.

రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 289,430 బస్తాల ధాన్యం 1,15,892 క్వింటాళ్ల మేర తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవకతవకలపై పాల్పడిన మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గుడిసెలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేని లబ్దిదారులకు కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో వైటీడీఏ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆలయ అభివృద్ది, భక్తుల సౌకర్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 26 అంశాలను ఆమోదించగా మరో 5 అంశాలను టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించారు. కొండపై దీక్షాపరుల మండపం, నిత్య కళ్యాణ మండపం, 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్, మోడల్ గోశాల, వేద పాఠశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. భక్తులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, రోజుకు 1500 నుంచి 2000 మందికి అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలోని భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇంటరైజ్ ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమానికి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో పాటు బీబీనగర్, కొండమడుగు, రాయగిరి, అనంతారం, గూడూరు పాఠశాలలకు చెందిన 18 మంది విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో అభివృద్ది, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని భువనగిరిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో 9,650 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గంగమల్ల రిజర్వాయర్ తో 56,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. బునాదిగాని కాల్వతో 14,575 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఏర్పడుతుందని వెల్లడించారు. జిల్లాలో 95,779 మందికి నెలకు 24.11 కోట్ల రూపాయల పింఛన్లను అందిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 6,22,561 మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,927 మంది అధికంగా ఉన్నారు. జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19 తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ప్రత్యేక సవరణలో భాగంగా 26,121 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజల పునరావాసం, భూసేకరణ, పరిహారం కోసం ప్రభుత్వం 206 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 82 కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. పరిహారం చెల్లింపులు పూర్తయ్యాక ముంపు గ్రామాల ఇళ్లను ఖాళీ చేయించి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని 10 రాష్ట్రాలకు చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామాన్ని సందర్శించిన బృందం పొదుపు, రుణాల నిర్వహణ, జీవనోపాధి యూనిట్లను పరిశీలించింది. దివ్యాంగుల సంఘాలతో సమావేశమై వారి సాధికారత, సబ్సిడీ రుణాలు, జీవనోపాధి కార్యక్రమాలపై వివరాలను ఈ బృందం అడిగి తెలుసుకుంది. మీరింతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ బి రమేష్. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్ లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష లగే 2014 మే ప్రధానమంత్రి నే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్

0: ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అస్సాంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజినగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్ నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020

0: బేసిక్స్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంధత్వ నివారణ చర్యలు, నేత్రదానం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్.
2: శ్రోతలకు నమస్కారం. నేటి మారుతున్న కాలంలో వివిధ కారణాల వల్ల, అంటే కాలుష్యం వల్ల కాని, తినే ఆహార పదార్థాల వల్ల కాని, మానవులకు కంటికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం వారు, వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రతి సంవత్సరం కూడా నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంధత్వ నివారణ చర్యలు, నేత్రదానం వివరాల గురించి మనకు తెలిపేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి జిల్లాలో అంధత్వ నివారణకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, నేత్రదానం గురించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు. సార్, ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అంధత్వ నివారణ గురించి ప్రజలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారండి? అదేవిధంగా జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలియజేస్తారండి.
3: అంధత్వం అనేది మనిషికి అన్ని వైకల్యాల కన్నా చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ కల్పిస్తుంది మనకి. ఎందుకంటే సర్వ ఇంద్రియాణ నయనం ప్రధానం అన్నారు. కాళ్ళు లేకపోయినా హ్యాపీగా జీవించవచ్చు, చేయి లేకపోయినా హ్యాపీగా జీవించవచ్చు, కానీ కళ్ళు లేకపోతే తన ప్రపంచం మొత్తం ఊహించలేని పరిస్థితి, వేరే వారిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి కన్ను అనేది అన్ని అంగాల్లో చాలా ఇంపార్టెంట్ అంగం. ఈ సమస్య ఎలా ఉందంటే మన భారతదేశం మొత్తం కంట్రీ వైడ్ గా చూస్తే ప్రతి సెకండ్కి ఒక జననం, అంటే ఒకరు పుడుతున్నారు, అలాగే ప్రతి నిమిషానికి ఒకరు అంధత్వానికి గురవుతా ఉన్నారు రకరకాల కారణాలు. కంటి చూపు కోల్పోతున్నారు. మరి సమస్య ఇంత పెద్దగా ఉంది. అలాగే లెక్కలు చూస్తా ఉంటే కూడా మన దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 2.5 లక్షల మందికి నేత్ర చికిత్సలు చేసి వాళ్ళకి కళ్ళని అమర్చాల్సిన అవసరం ఉంది అంధత్వ నివారణలో భాగంగా. కానీ ఈ నేత్రదానం కారణంగా మనకి ఎన్ని వస్తున్నాయంటే దాదాపు 50,000 మట్టుకే మనకి ఈ కార్నియల్ డొనేషన్ అనేది వస్తుంది మనకి.
2: సార్, ఇప్పుడు ముఖ్యంగా కంటి వ్యాధులు అనేవి ఎలాంటివి ఎక్కువగా సోకే అవకాశం ఉంది సార్?
3: కనుచూపు కోల్పోవడానికి ఒక 4 రకాల కారణాలు ఉండే అవకాశం ఉంది. దాంట్లో మొదటిది మనకు వారసత్వంగా కనుచూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది. రెండవది మనకి ఎట్లా ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా మనం కళ్ళను కోల్పోయే అవకాశం ఉంది. మూడవది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలాగే నాలుగోది మనం రకరకాల ఇంజురీస్, అంటే మనం దీపావళి రోజున మటపాసులు పీల్చడం, లేకుంటే పిల్లలు షార్ప్ ఆబ్జెక్ట్స్ తో ఆడుకుంటూ ప్రమాదానికి గురవడం, ఇట్లాంటి కారణాల వల్ల అంధత్వానికి గురవుతా ఉంటాం మనం.
2: సార్, ఒకవేళ ఎవరికైనా ఈ కంటికి సంబంధించిన వ్యాధి సోకినప్పుడు, అంటే మనము కంటి చికిత్సలను చేస్తుంటాం కదండి, అందులో ముఖ్యంగా ఏ భాగాలకు చేస్తుంటాం?
3: ముఖ్యంగా శుక్లాలు ఎక్కువ మటుకు తీస్తూ ఉంటారు. ఏజ్ రిలేటెడ్ ప్రోగ్రెసివ్ డిసీజ్ కాబట్టి 30+ వాళ్ళకి శుక్లాలు వచ్చే అవకాశం ఉంది. ఆ శుక్లం ఆపరేషన్ చేస్తున్నప్పుడు సరైన మెజర్స్ తీసుకోక వాటి స్టెరిలైజేషన్ సరిగా లేకపోవడం, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ థియేటర్ కానీ అలాగే పోస్ట్ ఆపరేటివ్ కేర్ సరిగా తీసుకోకపోవడం కారణంగా ఆ ఇన్ఫెక్షన్ కారణంగా అంధత్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మట్టికి.
2: సార్, మరి నేత్రదానం సంబంధించినవి, అంటే అంధత్వం కలిగి ఉన్న వారికి నేత్రదానం చేసేందుకు వివిధ సంస్థల వారు, అదేవిధంగా వైద్యశాఖ తరఫున కూడా నేత్రదానం చేస్తూ ఉంటారు కదా సార్, అందులో ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సార్?
3: ఈ నేత్రదానానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలని వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రతి చోట కూడా మా వైద్య సిబ్బంది గ్రామాల్లో కానీ, అట్లాగే అంగన్వాడీ సెంటర్స్ లో కానీ, అలాగే గ్రామ సభల్లో కానీ ఈ నేత్రదానం పైన అవగాహన కల్పిస్తా ఉన్నాం. వారి ద్వారా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ల సమాచారం తీసుకుని, వాళ్ల ఒప్పందంతో, వాళ్ల సంతకాలతో ఒక అప్లికేషన్ తీసుకుని దాన్ని మా వైద్యాధికారి ద్వారా మా జిల్లా అంధత్వ నివారణ అధికారి గారికి

0: ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది.
1: సార్, ముఖ్యంగా మరి నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తుంటారు సార్?
0: పక్షోత్సవాలు 15 రోజులే మాట్లాడాల్సింది కాదు. అంధత్వం అనేది మనిషికి తన ప్రపంచమే లేకుండా చేసే జబ్బు కాబట్టి దాని మీద అందరికీ అవగాహన ఉండాలా. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం మన కళ్ళని రక్షించుకోవచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం కళ్ళని జాగ్రత్త చూసుకోవచ్చు అనే అవగాహన మనం అందరం కలిగి ఉండాలా. ఈ చూపు అనేది మనకి మొత్తం ప్రపంచాన్ని మనకి పరిచయం చేసేది కాబట్టి ఈ చూపును సరిగా ఉంచుకోవడానికి మన ఫుడ్లో మన ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఏ ఉండే ఆహారాన్ని మనం డైలీ కూడా తీసుకోవాలి.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ఏరియా, నిరుపేదలు ఎక్కువగా ఉంటారు. అందులో పోషకాహారం కొంచెం ఖర్చుతో కూడింది కదండి, తక్కువ ఖర్చుతోటి ఎలాంటి పోషకాహారం తీసుకోవచ్చు సార్?
0: మనం ఈ కళ్ళకు సంబంధించిన విషయంలో చూస్తే పోషకాలు క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, అట్లాగే పసుపచ్చటి కూరగాయలు కానీ పళ్ళు కానీ వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ చాలా ఉంటుంది. మన బొప్పాయి కానీ, నారింజ కానీ, అరటిపండు కానీ, ఇట్లాంటి ఎల్లోయిష్ వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. అట్లాగే మనం తక్కువలో తక్కువ మీరు అన్నట్టు ఆకుకూరలు, పాలు, గుడ్లు వీటి ద్వారా కూడా మనకు విటమిన్ ఏ వస్తుంది.
1: చిన్నపిల్లల్లో అంటే పుట్టిన బిడ్డలకు కొన్ని నెలల వరకు కూడా కొంతమందికి కంటి చూపు సరిగా వారికి అగపడం కదండి, అలాంటప్పుడు వారిని ఏ విధంగా గుర్తించవచ్చు సార్? ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: చిన్నపిల్లల డాక్టర్ దగ్గర ఒకసారి చూపించాలి కంపల్సరిగా. పుట్టిన తర్వాత వీలైన త్వరగా చూపించే అవకాశం ఉంటే చూపించాలి. అలా కాకుండా కూడా మనం ఇంట్లో కూడా గుర్తుపట్టవచ్చు. ఎవరైతే పేరెంట్స్, తల్లి ముఖ్యంగా, తల్లి ఎటువైపు తిరుగుతుందో అటువైపు బాబు గాని పాప గాని చూడలేకపోవడం గానీ అట్లాంటివి ఉంటే కూడా గమనించి మనం వెంటనే నేత్ర వైద్యుడు చూపిస్తే గుర్తుపట్టే అవకాశం ఉంది.
1: తర్వాత సార్, మనకు గురుకుల పాఠశాలలు గాని కాలేజీలు కూడా ఉన్నాయి కదండి, ఇందులో ఎక్కువ శాతం పిల్లలు చదువుకుంటూ ఉంటున్నారు, ఎక్కడో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వస్తుంటారు కదా సార్? అలాంటి వారికి మన వైద్య శాఖ తరఫున ఈ కంటికి సంబంధించిన సలహాలు సూచనలు ఏ విధంగా?
0: సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మనకి ఒక టీం కూడా దీంట్లో పనిచేస్తా ఉంది. ఈ పిల్లల్లో 4 రకాల లోపాలని గుర్తించి వెంటనే ఆన్లైన్ ద్వారా రిపోర్ట్ ఇవ్వడం, అట్లాగే వాళ్ళకి కావాల్సిన నెససరీ సర్జరీస్ చేయించి కరెక్షన్ చేయించడం, 4 Ds అంటాం మనం. పిల్లల్లో డిసీజెస్ గానీ, డిఫెక్ట్స్ గానీ, డిలేడ్ మైల్ స్టోన్స్ గానీ, అట్లాగే రకరకాల వేరే జన్యు సంబంధమైన వ్యాధులు కానీ ఏమైనా ఉంటే వెంటనే గుర్తించి ఆన్లైన్ లో నమోదు చేస్తారు వాళ్ళు. ఆర్బీఎస్కే టీమ్స్ అంటాం వీళ్ళని, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనే కార్యక్రమం ద్వారా ఈ టీమ్స్ అన్ని కూడా ప్రతి డెలివరీ సెంటర్ కి విజిట్ చేసి అక్కడ ఆ పిల్లల్ని చూసి గుర్తించడం, అట్లాగే మీరు అన్నట్టు స్కూళ్లలో కూడా, అట్లాగే హాస్టల్స్ లో కూడా వీళ్ళు వెళ్లి అక్కడ వాళ్ళకి పరీక్షలు చేస్తారు. వీరే కాకుండా మాకు ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ అన్ని కూడా ఉంటారు, కళ్ళని పరీక్షించే వైద్యులు కూడా ఉంటారు. వీళ్ళు కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అన్ని స్కూళ్లలో, అట్లాగే ఈ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా స్క్రీనింగ్ చేస్తారు. మామూలుగా పబ్లిక్ కూడా వచ్చి చూపించుకునే సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వీళ్ళు అందుబాటులో ఉంటారు. అట్లాగే స్కూళ్లలో కూడా వాళ్ళు స్పెసిఫిక్ షెడ్యూల్ తయారు చేసుకుని అక్కడ కూడా వెళ్లి వాళ్ళని పరీక్షలు చేసి గుర్తించి వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ అవసరం, వాళ్ళకి గ్లాసెస్ అవసరమా, లేకుంటే శుక్లాలు ఏమైనా ఉంటే శుక్లాలకి సర్జరీస్ అవసరమా, అట్లాగే బ్లైండ్నెస్ ఉంది వాళ్ళకి స్క్వింట్ ఉండొచ్చు వాళ్ళకి సర్జరీసా, లేకుంటే ఈ కార్నియల్ సర్జరీస్ గ్రాఫ్టింగ్ కూడా అవసరం పడుతుందా, ఇవన్నీ కూడా వాడు పరీక్ష చేసి మాకు నివేదిక ఇస్తా ఉంటారు ప్రతి నెల. దాన్ని బట్టి కూడా మేము చేస్తూ ఉంటాం
1: సార్. ఈ అంధత్వం అనేది ఈ రోజులలో అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వస్తుంది కదండి, ముఖ్యంగా వృద్ధులలో అంటే ఏజ్ పైబడిన వారికి ఎక్కువగా ఏర్పడుతుంటది కదా సార్? అలాంటి వారి కోసం జాగ్రత్తలు ఎలాంటి తీసుకోవాలంటారు సార్?
0: 30+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మన క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా మనకి ఆ లెన్స్ అనేది మసకబారడం తోటి మనకు చూపు అనేది సరిగ్గా లేకపోవడం, అద్దం పైన ఏదైనా మరకలు పడితే మనం చూడకపోతే ఏ రకంగా మనకు సరిగ్గా కనిపించదు, ఆ రకంగా ఆ లెన్స్ అనేది డిజెనరేటివ్ ప్రాసెస్ లో, ఏజింగ్ ప్రాసెస్ లో అది మసకబారుతుంది. దాన్ని తీసేసి మళ్ళీ లెన్స్ వేసుకోవడం ద్వారా చూపును మెరుగు చేసుకోవచ్చు. దానికి కూడా మా ఆప్థాల్మిక్ ఆఫీసర్లు ఫీల్డ్ లో కూడా క్యాంపులు వేసి గుర్తిస్తారు, అట్లాగే స్కూళ్లలో కూడా పిల్లల్లో ప్లస్ కమ్యూనిటీలో కూడా ఏజ్ 30+ ఏజ్ ఉన్న వాళ్ళకి గుర్తించి వాళ్ళకి కూడా కావాల్సిన చర్యలు తీసుకుంటారు.
1: ముఖ్యంగా సార్ చివరిగా మరి పక్షోత్సవాల సందర్భంగా కానీ కంటి విషయంలో ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్?
0: మనకి కళ్ళు ఒకరి కన్ను ద్వారం చేయడం ద్వారా 4 మనం చూపించే అవకాశం ఉంది. కార్నియల్ పైపోరని డివైడ్ చేసి ఒక కన్నుతో ఇద్దరికి, ఇంకో కన్నుతో ఇద్దరికి, ఆ రకంగా 4 చూపునిచ్చే అవకాశం ఉంది మన ఒక్కరి నేత్రదానం ద్వారా. అంటే ఈ నిద్రదానం ముఖ్యంగా చనిపోయిన తర్వాత 6 గంటల లోపల చేయాలి. కాబట్టి మనం ఎవరైతే కుటుంబ సభ్యుల అంగీకార పత్రం తీసుకుని మేము చేస్తాం. అలాగే పబ్లిక్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన కళ్ళు చాలా ఇంపార్టెంట్వి, వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి పొల్యూషన్లో నుంచి కానీ, అలాగే తీవ్రమైన ఎండ నుంచి కానీ, దుమ్ము ధూళి నుంచి కానీ రక్షించుకోవాలి. కొద్దిమందికి దుమ్ము ధూళి ఏదైనా పడితే వెంటనే నలుపుతారు. ఆ నలపడం ద్వారా కూడా ఆ పార్టికల్ అనేది, ఏదైనా దుమ్ము ధూళి పార్టికల్ అనేది ఇంకా డీప్గా లోపలికి వెళ్లే అవకాశం ఉంది, చొచ్చుకుపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు అలా నలపకుండా ఏం చేయాలంటే, ఆ ఫారిన్ బాడీని తీసేయాలంటే ఈజీగా ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకుని కన్ను గుడ్లు దాంట్లో ముంచి మిట్కరిస్తే ఆ దుమ్ము ధూళి అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే కన్ను రెడ్నెస్ అట్లా అనిపిస్తే, బయటకు పోయి ఎండలో పోయి వచ్చిన తర్వాత రెడ్గా అనిపించి అట్లా అనిపిస్తే, ఐస్ ఒక గుడ్డలో పెట్టుకుని పైన పెడితే కూడా కళ్ళ మీద రిలీఫ్ ఉంటుంది, ఆ రెడ్నెస్ కూడా తగ్గుతా ఉంది. కొంతమంది గ్లాసెస్ కూడా వాడుకోవచ్చు. అట్లాగే మన పోషకాహారం కూడా తీసుకోవడం ద్వారా కూడా మొత్తం శరీరానికి కాకుండా కంటికి కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి చర్యల ద్వారా మనం కంటి సంరక్షణ చేసుకోవచ్చు, మన చూపుని చివరి వరకు కాపాడుకోవచ్చు. మనం చనిపోయిన తర్వాత కూడా 4 జీవితాల్లో మళ్లీ జీవించే అవకాశం ఉంది, పునర్జన్మ లాంటిది. ఇది కంటి దానమే కాదండి, మామూలుగా మన శరీరంలోని వేరే ఇంపార్టెంట్ అవయవాలు కూడా మనం దానం చేయొచ్చు. దానిలో ముఖ్యంగా గుండె, అట్లాగే ఊపిరితిత్తులు, అట్లాగే కిడ్నీ, లివర్ ఇట్లాంటివి కూడా మనం దానం చేయొచ్చు. చివరికి మన బాడీని కూడా దానం చేయొచ్చు. ఇవన్నీ కూడా మన తర్వాత మనం మళ్ళీ జీవించే అవకాశం ఇంకోళ్ళ శరీరంలో ఉంటుంది. అలాగే మన డెడ్ బాడీ కూడా మన మెడికల్ స్టూడెంట్స్ కి ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి మన శరీరాన్ని మట్టిలో కలనీయకుండా అది దానం చేసి, ఈ అవయవాలను కూడా దానం చేసి ఇంకొకరి జీవితాల్లో వెలుగు నింపాలి. మనం మళ్లీ 2వ జన్మలాగా మనం జీవించి ఉండే అవకాశము చూడాలి. అట్లాగే ఇంకొకరికి మన శరీరం పనికొచ్చేట్టు కూడా మనం చేసే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన శరీరాన్ని మట్టిలో కలపకుండా ఈ దిశగా అందరూ ఆలోచించాలని చెప్పేసి నా విజ్ఞప్తి అండి.
1: చాలా సంతోషం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంధత్వ నివారణ చర్యలు, అదే విధంగా నేత్రదానం విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇంకా ఈ కంటి వ్యాధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వైద్యశాఖ పరంగా ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు మొదలైన అంశాల గురించి మా శ్రోతలకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: థాంక్యూ అండి.
2: మీరింతవరకు నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంధత్వ నివారణ చర్యలు, నేత్రదానం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమించు చిత్రం నుండి పాటను వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధుడా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రగతిపథం కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధికి మూలం అక్షరాస్యత ప్రసంగం వింటారు.
1: వ్యక్తి జీవితంలోనూ మొత్తం సమాజంలోనూ విద్య విలువైన సాధనం. అడుగడుగున ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది. విద్య భావ ప్రకటన సామర్థ్యాన్ని ఇస్తుంది. స్వరాజ్య పోరాటంలో ఒక భాగంగా శ్రీ చైతన్యం ప్రారంభమైంది. అందులో ప్రధానమైన అంశం శ్రీ విద్య. స్త్రీకి విజ్ఞాన సముపార్జనతో పాటుగా ఆర్థిక స్వాతంత్ర్యం కూడా కావాలి అని గుర్తించారు. అందుకు విద్య అవసరమని శ్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. సామాజిక ఎదుగుదల, వ్యక్తిగతమైన స్వేచ్ఛ, సంక్షేమంతో పాటు సామాజిక లాభాలను పొందటానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు లోకజ్ఞానాన్ని విద్య అందిస్తుంది. స్త్రీకి సహజంగా ఆలోచించే శక్తి కలుగుతుంది. కావున సమాజంలో అభివృద్ధి సాధించాలంటే స్త్రీకి విద్య తప్పకుండా అందించాలి. సమాజంలో ఎదుగుదల అనేది ఏర్పడుతుంది. స్త్రీలు చదువుకోవడం వలన తమ కుటుంబాల్ని, పిల్లల్ని కూడా కాపాడుకోగలరు. చదువుకున్న స్త్రీలు పౌష్టిక ఆహారం, టీకాలు వేయించటం, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, అంటరానితనం, మూఢనమ్మకాలను జయించటం మొదలైన వాటిని సాధించగలరు. మన దేశంలో స్త్రీ రాజకీయ సాంఘిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉంది. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో మాత్రమే రాజకీయ రంగంలో కనపడుతుంది. అది స్త్రీ అభివృద్ధి నిదర్శనం కాదు. విద్య వలనే రాజకీయ భాగస్వామ్యం సాధ్యమవుతుంది. చదువుకోవడం వల్ల కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా తనంతట తానే నిలబడే శక్తిని సంపాదిస్తుంది. జీవితంలో ఏ ఆపదలు వచ్చినా కష్టాల పాలు కాకుండా ధైర్యంగా నిలబెట్టగలుగుతుంది. కావున స్త్రీ విద్య, స్త్రీ సంపద అనేది పిల్లల భవిష్యత్తుకి, కుటుంబ భవిష్యత్తుకి, సమాజ శ్రేయస్సుకు, దేశ ప్రగతి పునాదికి ఎంతో అవసరం. సాంప్రదాయక లక్ష్యాలైన మనిషిని తయారు చేయటం, జ్ఞానం, జ్ఞాన సముపార్జన వంటి సూక్తులు మారి కొత్త ఆలోచనలకు తావు ఇస్తుంది. ఇది నేటి విద్యా విధానం. చదువుకున్న ప్రతి వ్యక్తికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి అనేది వస్తుంది. మహిళలకు అక్షరాస్యతను నేర్పించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే

అబ్బాయికి విద్య నేర్పితే, ఒక వ్యక్తికి విద్య నేర్పడం, ఒక అమ్మాయికి విద్య నేర్పితే మొత్తం కుటుంబానికి విద్య నేర్పడం అంటారు నెహ్రూ. అందుకు మహిళలు అక్షరాస్యులు అయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకే స్త్రీకి విద్య ముఖ్య లక్ష్యం. ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి వ్యక్తికి తప్పకుండా విద్య అవసరం. ముఖ్యంగా గ్రామీణ స్త్రీలలో అక్షరాస్యతకు, స్త్రీ విద్యా వ్యాప్తికి ఎనలేని ప్రాధాన్యం కలదు. స్త్రీ విద్యావంతురాలైన కుటుంబం అంతా విద్యావంతం అవుతుంది. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో విద్య యొక్క పాత్ర ఎంతో ఉంది. విద్య గ్రామీణ పరిశుభ్రతను పెంచి గ్రామీణ ఆరోగ్యాన్ని, గ్రామీణుల సామర్థ్యాన్ని పెంచుతుంది. అక్షరాస్యత అనేది మహిళలందరికీ అందుబాటులో లేదు. చాలా మంది మహిళలకు బాల్య వివాహాలు చేయడం, ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన వారు విద్యకు దూరం అవుతున్నారు. స్త్రీలకు అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. సామాజిక విద్య, మౌలిక విద్య, అక్షర భారతి, రాత్రిపూట చదువు, ఉచిత నిర్బంధ విద్య, వయోజన విద్య, సర్వశిక్ష అభియాన్, బడిబాట, గ్రామీణ ఆర్థిక వృద్ధిలో విద్య యొక్క పాత్ర ఎంతో ఉంది. మన దేశంలో నిరక్షరాస్యత శాతం హెచ్చు, అందులోనూ గ్రామాలలో మరీ ఎక్కువ. ఈ కారణంగా గ్రామీణ విద్య అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. విద్యావ్యాప్తికి ముఖ్యంగా గ్రామీణ స్త్రీలు అక్షరాస్యతకు, స్త్రీ విద్యావ్యాప్తికి ఎనలేని ప్రాధాన్యం కలదు. గ్రామీణ ప్రాంతాలలో అక్షరాస్యతను పెంచుటలో గ్రామీణ విద్య మరియు వయోజన విద్య ప్రవేశపెట్టింది. వయోజనులకు విద్య విలువ తెలియదు, తమ పిల్లలను కూడా నిరక్షరాస్యులుగా ఉంచుతారు. అదే అక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా విద్య కావాలని కోరుకుంటారు. నిజానికి పిల్లలను ఎక్కువ ప్రభావితం చేసేది తల్లి. ఆ తల్లి నిరక్షరాస్యురాలు, విద్యాగంధం లేనిదైనా ఆ పిల్లలు ఎలా ఉంటారనే విషయాన్ని మనం ఊహించుకోవచ్చు. నేటికి మన దేశంలో మనం తీర్చిదిద్దలేకపోవడానికి కారణం గ్రామీణ నిరక్షరాస్యత మరియు విద్యాలోపం. గ్రామీణ పాఠశాలలను వయోజన విద్యా కేంద్రాలుగా ఉపయోగిస్తారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వయోజన విద్యావ్యాప్తికి కృషి చేస్తాయి. సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ, స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ఆధునిక గ్రామీణ వ్యవస్థలో విద్య యొక్క ఆవశ్యకత, రాజకీయ పాలన సంబంధమైన స్వయం పరిపాలన విధానం ఉన్నది. పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా గ్రామ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ జీవితంలో, గ్రామ సమాజ నిర్మితిలో అతి త్వరగా మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. విద్యావ్యాప్తి చెందిన సమాజాలలో మూఢనమ్మకాలకు, సనాతన కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఆచరణలు, ఆలోచనలు మొదలవుతాయి. సాంప్రదాయకత క్రమంగా క్షీణించి కొత్త రకమైన వృత్తులకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. మహిళలకు విద్య అవసరం అని, స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. గ్రామీణ విద్యావ్యాప్తి వలన కలుగు ప్రయోజనాలు గ్రామీణ విద్య ప్రాముఖ్యతను మరింతగా వెల్లడిస్తాయి. విద్య నిరక్షరాస్యుల్లో చలన మార్పులు తీసుకువచ్చి గ్రామీణ రైతులోని జడత్వాన్ని పోగొడుతుంది. విద్య గ్రామీణ పరిశుభ్రతను పెంచి గ్రామీణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గ్రామీణ ప్రజలకు మరింత విద్యావంతులుగా మాత్రమే కాక ఆరోగ్యవంతులుగా కూడా చేస్తుంది. వారి జీవన ప్రమాణాలను పెంచుతుంది. నిజానికి మన దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు నిరక్షరాస్యత గ్రామీణులు విద్యావంతులైన రోజున విజయవంతం అవుతాయి. స్త్రీలలో అక్షరాస్యతను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగమే ఈ అక్షర భారతి. సంపూర్ణ అక్షరాస్యతను సాధించుటయే అక్షర భారతి ముఖ్య ఉద్దేశం. అక్షరాస్యత కోసం చేపట్టిన కార్యక్రమాలు మహిళా అక్షరాస్యత, సామాజిక విద్య, సంపూర్ణ అక్షరాస్యత, జాతీయ అక్షరాస్యత, నూతన జాతీయ విద్యా విధానం, సంపూర్ణ అక్షరాస్యత. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు గడిచిన విద్యావసరాలు తీర్చడానికి ప్రభుత్వము ఎంతో కృషి చేస్తున్నప్పటికీ పాఠశాలలో చేరవలసిన వారు చాలా మంది ఉన్నారు. మన దేశంలో గ్రామీణ ప్రజలు ముఖ్యంగా విద్యా విషయంగా శ్రద్ధ చూపకపోవడానికి కారణాలు గ్రామాలలో ప్రధాన వృత్తి అయిన వ్యవసాయానికి చదువుతో సంబంధం లేదని ప్రజలు భావిస్తున్నారు. అందుచేత చాలా మంది తల్లిదండ్రులు బాల్యదశ నుండే పిల్లలను కేవలం వ్యవసాయ పనులకే మళ్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల సంఖ్య తక్కువగా ఉండటం, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం, ఓపిక నైపుణ్యం కలిగి గ్రామీణ ప్రజలకు చైతన్యవంతం చేయగల ఉపాధ్యాయులు తక్కువగా ఉండటం కూడా వివిధ కారణాలే. ప్రభుత్వ పాఠశాలలో జరిపే విద్యా బోధన నిరుత్సాహంగాను, అసంతృప్తిగాను ఉండడము, ప్రాథమిక విద్య ప్రణాళిక కూడా విద్యార్థుల జీవన విధానానికి అనుకూలంగా లేకపోవడము ఇతర కారణాలుగా చెప్పవచ్చును. చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన కారణము ప్రజల పేదరికమే. చదువు అనేది ఖర్చుతో కూడిన పని అనే అపోహ ప్రజలలో ఉండటం చేత గ్రామాలలో చాలా మంది పేద ప్రజలు తమ పిల్లలకు చదివించటానికి సుముఖతను చూపడం లేదు.

0: స్త్రీలపై జరిగే అత్యాచారాల వలన స్త్రీలు చదువుకోవడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రోజురోజుకు స్త్రీలకు రక్షణ లేకుండా పోతున్నది. దేశ ప్రజల నిరక్షరాస్యత దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన భారత రాజ్యాంగ నిర్మాతలు విద్యా సార్వత్రికను రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో పొందుపరిచినారు. విద్యను అందరికీ అందుబాటులో ఉంచడానికి ఈ విషయాలు ప్రధానంగా పేర్కొనబడినాయి. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంచడానికి 1 నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకము ద్వారా పాఠశాలలన్నిటిలోనూ కనీస సదుపాయాలు కల్పించబడేటట్టు చూడడము, గ్రామీణ పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థలను ఆర్థిక సహాయాన్ని చేసే పథకాన్ని ప్రభుత్వం చేపడుతుంది, ఆరోగ్య సంరక్షణ, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫాములు, ఉచితంగా వ్రాత సాధనాలు, స్కూల్ బ్యాగులు, స్కాలర్షిప్ వంటివి ఇవ్వడం మరియు మహిళల్లో ఉన్నత విద్యను పెంపొందించడానికి మహిళా యూనివర్సిటీలకు ప్రోత్సాహం ఇవ్వాలి. కొండ ప్రాంతంలోని వెనుకబడిన బాలికలను ఉచిత రవాణా, గృహ వసతి సౌకర్యాలు, హాస్టల్లో వసతులు కల్పించాలి. గ్రామీణ ప్రజలు విద్యావసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము వివిధ పథకాలను విధానాలను రూపొందించడం జరిగింది. గ్రామీణులకు సమాజంలో ఒక స్థానమును కల్పించి మారుతున్న సమాజ పరిస్థితులను అనుగుణంగా ఉత్తమ వీరులుగా వారిని తయారు చేయుటకు ప్రభుత్వము తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. అయితే విద్య అనేది జాతీయ కార్యక్రమము, అందుచేత ఈ కార్యక్రమునకు జాతీయ యావత్తు సహాయ సహకారాలు అందచేయవలసి ఉంది. 21వ శతాబ్ది ప్రారంభం నాటి నుండి పాఠశాలకు వెళ్లని పిల్లలు నిరాక్షరాస్యులైన వయోజనులు ఉండరాదని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు విద్య అనేది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది.
1: ప్రగతి పథం కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధికి మూలం అక్షరాస్యత ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత్ వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అయ్యింది.

పత్రాల పరిశీలన చేసి తుదిగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎన్పీసీఎల్ వారు ఈడబ్ల్యూఎస్లు 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://recruitment.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://recruitment.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపడానికి ఆఖరు తేదీ September 30, 2026. మరొక ప్రకటన. ఢిల్లీలోని డిఆర్డిఓకి చెందిన సాలిన్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ వారు 65 పెయిడ్ ఇంటర్న్షిప్స్ కు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆప్టిక్స్, సెమీకండక్టర్ డివైజెస్ డిసిప్లిన్స్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత డిసిప్లిన్ లో బిఈ, బీటెక్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులను హెచ్ఆర్డి, ఎస్ఎస్పీఎల్, డిఆర్డిఓ, లక్నో రోడ్, తిమాపూర్, ఢిల్లీ 110054 అనే చిరునామాకు September 30 అటెస్టెడ్ ఫోటోకాపీలతో పంపించుకోవాలి. మీ దరఖాస్తును హెచ్ఆర్డి, ఎస్ఎస్పీఎల్, డిఆర్డిఓ, లక్నో రోడ్,

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబర్ 2950399. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 0874. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్న వారు ఎం బాబు సింగ్, ఎం సుమన్. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఇష్టమైన సినిమాలోని పాటల్ని కోరుకొని వినండి. నేను మీ రేడియో నిస్తం శిల్ప. కార్యక్రమంలో మొదటి శ్రోత, హలో. నమస్తే అండి, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? ఈశ్వర్ యాదవ్ గారు. ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి? ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది.

0: విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
2: హలో, శుభోదయం మేడం.
1: శుభోదయం అండి. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? బాగున్నానండి. మీరు బాగున్నారా? వెంకటేష్ గారు మెడికల్ షాప్ లో చేస్తుంటారు. ఓకే అండి. ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి మీకు?
2: అభిమన్యుడు సినిమాలో సూర్యుడు చూస్తున్నారు.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినండి.
2: ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీ మాటతో పాటు కార్యక్రమాన్ని వింటున్నారు. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
2: మాది పాల్వంచ మండలం పొందుకుల నుంచి అక్బర్ మేడం.
1: అక్బర్ గారు, ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
2: ఈరోజు శ్రీమంతుల సినిమా నుంచి బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దానా, చెప్పకు చారెడు కన్నుల దానా, మరచిపోయావా నువ్వే మారిపోయావా అనే పాట అయింది మేడం.
1: ఇది అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం కదా?
2: అవును మేడం.
1: ఓకే అండి, సరే మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.

0: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
3: హలో, నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు సతీష్ చారి మేడం, నేను రాణాపాల మండలం ఎల్లప్పుడు గ్రామం మాట్లాడుతున్నా మేడం.
2: సతీష్ చారి గారు,
3: బాగున్నారా మేడం?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా?
3: చాలా చాలా బాగున్నా మేడం.
2: ఓకే అండి, మరి మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి?
3: నాకు ఈరోజు దేవుళ్ళు నుంచి పాటేసినా పర్లేదు మేడం.
2: ఏదైనా పర్లేదా?
3: ఏదైనా పర్లేదు మేడం.
2: ఓకే అండి, సరే మీరు కొన్ని విధంగా.
3: మా బాబు లక్షిత్రామ్ కోసం ఈ పాట కోరుతున్నాను మేడం.
2: ఓకే అండి. ఓకే అండి.

0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మాయాబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవ.
0: ఓకే అండి శ్రీనివాసరావు గారు, ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: దేవుడు చేసిన బొమ్మలు సినిమాలో

0: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? బాగున్నానండి. మీరు బాగున్నారా? ఓకే అండి. మరి మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా. మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో
1: హలో,
0: హలో, మీ పేరండి?
1: నా పేరు అచ్చమ్మండి. సర్వారాం కొయగూడు నుంచి మాట్లాడుతున్నా.
0: అచ్చమ్మ గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: చెప్పండి.
0: చాలా రోజుల తర్వాత ఫోన్ కాల్ కలిసింది మీకు.
1: అవును మేడం, చాడు వినిచ్చండి. బాధపడతాను, ఎందుకు కలవటం లేదని.
0: సరే అండి, మరి మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
1: తోటరాములు నుంచి ఏ సాంగ్ అయినా పర్వాలేదు కానీ మేడం, మంచి సాంగ్ అండి.
0: ఓకే, ఏ పాట అయినా పర్లేదు కదా?
1: ఏ పాట అయినా పర్వాలేదు.
0: సరే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: సరే మేడం, థ్యాంక్ యూ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
4: నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు మేడం, లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంత నగర్ నుంచి.
3: వెంకటేశ్వరరావు గారు, ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి మీకు?
4: ఇంటింటి రామాయణం మేడం.
3: ఏ పాట అండి?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి మరొక కాలర్ ఎవరు విందాం. హలో
2: హలో మేడం నమస్తే.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు నాగేశ్వరరావు. ఎందుకంటే నెహ్రూ బస్ నుంచి మాట్లాడుతున్నాను.
1: నాగేశ్వరరావు గారు బాగున్నారా?
2: బాగున్నారు మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. మీ ఈ రోజు ఏ సినిమాలో పాట కావాలి?
2: నాకు ఈరోజు రక్త సంబంధాల సినిమాలో కుటుంబ పరంగా చాలా మంచి పాట అండి. ఇది అసలు ఎప్పుడు వినలేదు, చాలా రోజులైతుంది వెనక ఈ పాట అయితే. ఏంటి అనురాగ శిఖరాలే పాట అండి.
1: చాలా మంచి పాట కోరుకున్నారు. ఇది కృష్ణ గారు నటించిన చిత్రం ఇది.
2: అవునండి అవునండి.
1: సరే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సాధవ నరసింహారావు, సీతంపేట మేడం.
0: చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: శివరామరాజు సినిమాలో నుంచి పాట అయింది మేడం గారు.
0: శివరామరాజు, జగపతి బాబు నటించిన చిత్రం.
1: అవును మేడం.
0: ఏ పాట?
1: అమ్మా భవానీ అనే పాట అయింది మేడం గారు. ఈరోజు మా సోదరుడు ఫ్రెండ్ కొట్ల సతీష్ గారు ఎల్లమ్మ తల్లి దేవుని చేసుకుంటున్నారు.
0: ఈ సందర్భంగా పాట కావాలి. ఓకే అండి, సరే మీరు కొన్న విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు? బాగున్నానండి. మీరు బాగున్నారా?
3: బాగున్నానండి.
2: చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
3: నర్తనశాల చిత్రంలో పాట వినిపించండి.
2: ఏ పాట అయినా పర్లేదా?
3: ఏదైనా పర్లేదు.
2: ఓకే అండి, సరే. మీరు కోరిన విధంగా పాట వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు శాంతి, జుడూరుపాడు మండలం పాపకొల నుంచి మాట్లాడుతున్నాను.
0: ఝాన్సీ గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: గుణ చిత్రం నుండి

0: ఓకే అండి, సరే మీరు కొన్న విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఏం రాయాలి?
2: లెటర్
1: ఎవరికి?
2: నీకు.
1: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు
1: నీకు
2: నే
1: రాసే
2: నేను రాసే
1: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా.
3: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నాశోకం నిన్ను కూడా బాధపడుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? చిన్నపాసి గారు. బాగున్నారా?
4: ఓకే ఫైన్, బాగున్నా. మీరేలా ఉన్నారు మేడం?
3: బాగున్నానండి. మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి
4: మేడం? ఈరోజు కాశ్మీర చిత్రం నుంచి తారాల ధ్రువ తారాల అనే పాట. ఈ పాట మా పెద్దమ్మాయి అరుణాదేవి కోసం మీకు చెప్పాడు.
3: మీ అమ్మాయి కోసం ఈ పాటను డెడికేట్ చేయమంటారు.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: గుడ్ మార్నింగ్ శిల్ప గారు, నేను సొబ్బాయిగూడ నుంచి అన్నప్పారాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: గుడ్ మార్నింగ్ అండి, చాలా బాగున్నాను. మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: ఈరోజు పూజా పలవలో నుంచి పగలే వెన్నెల జగమే ఊయల్ అనే పాట కోరుకుంటానండి.
0: ఓకే అండి.
1: శ్రోతలకు అందరికి డెడికేట్ చేస్తూ, నిన్న ప్రీవియస్ కార్యక్రమంలో పుష్కరహారాల గురించి నాగలక్ష్మి గారు ఒక పరిచయం చేశారు అండి, అది చాలా బాగుంది. తర్వాత మంచి మాటల గురించి రేణుకా గారు ఒక ప్రసంగం చేశారు. ఈ రెండు అంశాలు కూడా చాలా బాగున్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమం వినిపిస్తున్న కోట్లగూడెం ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సహకారం అందరూ అందించే మీ ఓటు ఆద్యాలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
0: ఓకే అండి. సరే అండి, మీరు కోరిన విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: మరి కార్యక్రమానికి చివరి శ్రోత ఎవరో విందాం. హలో.
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు?
1: నా పేరు నూర్జహాన్ మేడం. కొత్తగూడెం బర్మగాం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు, మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
1: ఈరోజు సినిమా పేరు పల్లకిలో పెళ్లి కూతురు. సినిమాలో నుంచి పల్లకిలో పెళ్లి కూతురు పాట బాగుంటాయి మేడం. ఆ పాట కోరుకుంటున్నాం మేడం, మా కుటుంబ సభ్యుల తరఫున. అందరి కోసం, శ్రోతల కోసం, వింటున్న శ్రోతల అందరి కోసం మేడం ఈ పాట కావాలని కోరుకుంటాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం బాబు సింగ్, ఎం సుమన్. ఇంతవరకు హలో అంటూ మీరు కోరిన పాటను వినిపించిన నేను మీ రేడియోనిస్తం శిల్ప. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారి మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాటల్ని వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వారి మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాటల్ని విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వింటారు. చిత్రం పేరు రాజేశ్వరి కళ్యాణం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దొంగల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వింటారు.

చిత్రగీతాల కార్యక్రమాల తర్వాత చిన్నల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట వింటారు.

0: రాజకుమారుడు చిత్రం నుండి ఉదిత్ నారాయణ పాడిన పాట వింటారు. కవితా కృష్ణమూర్తి పాడిన పాట.
1: హే జుల్ఫస్లే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మీయుల చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989776.

లేసి కన్నులతో మంతరిస్తది, ఇంత లేసి కన్నులతో మంతరిస్తది, అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది. చింత చెట్టు చిగురుచుడు, చిన్నదాని పొగరుచుడు,

అదృష్టవంతుడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత అగ్గిపెడుగు చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన పాట.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రామును మించిన రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఐఎమ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజ ముఖి సీత వంటి భార్యామణి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: కొబ్బరి.

చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్యా మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.

0: సంబరాల రాంబాబు చిత్రం కోసం బీబీ శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట.
1: కన్నులే నవ్వు.

0: కొత్త గూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989 6790 76.
1: మరొక నెంబర్ 7989705.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: మడుగుల తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం వింటారు.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా మరింత వరకు లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి

0: పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్ లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష లగే 2014 మే ప్రధానమంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లక్సెంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, AI, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో

యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు.

0: భూపెన్ హజారికా జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్టాల స్పూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అస్సామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్ బాల్ తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్ తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్ లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం కోసం చక్రి పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితా లోకం కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి రెండో రోజు సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు నాలుగు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వివరాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి రెండో రోజు సమాపేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా

0: సభ్యులకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు. ఈరోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ
1: ఏ విధంగా హౌస్ నడపాలని బెదిరింపు ధోరణితో ప్రతి సందర్భంలో ఆ విధంగా స్పీకర్ ని బెదిరింపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సరికాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక సభలలో ఇక్కడున్న కేటీఆర్ గారు చూసిండ్రు, ఇక్కడున్న హరీష్ రావు గారు చూసిండ్రు, ఇక్కడున్న ప్రశాంత్ రెడ్డి గారు చూసిండ్రు అధ్యక్ష. ఎట్లొస్తారు వీళ్ళు, ఏం సంగతి అని మాట్లాడే యువ శాసనసభ్యుడు అధ్యక్ష. దిస్ హౌస్ ఇస్ ఎవ్రీబడీస్.
0: మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు వెనక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
2: మహిళా శాసనసభ్యుల పట్ల ఒకవేళ పోలీస్ దురస్థానం ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళు పెట్టేయమని ఉంటే తీసేయండి సార్. మిగతా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కొట్టినటువంటి శాసనసభ్యులను ఎమ్మెల్సీలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం సార్.
0: సభ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు తూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు అసెంబ్లీకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్ ఛాంబర్ కు వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన్ని ఓదార్చారు. అసెంబ్లీ తొలి రోజు అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మహిళా అధికారులు ఎదుట అంగీలు విప్పి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు స్పీకర్ ను అసభ్య పదజాలంతో దూషించి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచారని ఆరోపణలు వచ్చాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పీకర్ కు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో మాట్లాడుతూ
3: अंतिम निर्णय मनुष्य को अपनी समझ, नैतिक मूल्य, संवेदनशीलता और करुणा के आधार पर लेना चाहिए. कभी भी अपने को नौकरी तलाशने वाले नहीं बल्कि रोजगार को पैदा करने वाले एंटरप्रेन्योर्स के और सामाजिक समस्याओं का समाधान खोजने वाले इनोवेटर्स के रूप में देखना चाहिए, बनना चाहिए.
0: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్వర్ణ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్పీకర్ ఓఎస్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్ లో వీరిపై కేసు నమోదైంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తాతా మధును ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ చావు గురించి రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కోవా లక్ష్మి మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి అవమానించారని, అసెంబ్లీ గేటు వద్ద బ్యారికేట్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కిందపడ్డారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకుని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను ఈరోజు హైదరాబాద్ పీఐబీలో నిర్వహించారు.

0: ఆఫీసర్ శశాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ ను అవమానించిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడమని, తాతామధు వ్యాఖ్యలపై హరీష్ రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని, కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలిన అధికారికి మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సీపీఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలగా, పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పాత పరిష్కరించిన కేసు రికార్డుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించింది. 2005 ఆగస్టు 12వ తేదీ నుంచి 2021 మార్చి 20వ తేదీ వరకు గల మొత్తం 51,898 రికార్డులను ధ్వంసం చేయనున్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షన్ 2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు అరుదైన గుర్తింపు లభించింది. 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సంగారెడ్డి 8, నల్గొండ కార్పొరేషన్ 10వ స్థానాల్లో నిలిచాయి. 30,000లోపు జనాభా ఉన్న వార్డుల కేటగిరీలో నల్గొండలోని 16వ వార్డు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుని 20 లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుతోటల రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ది చేసిన ఉత్పత్తులను ఉపయోగించి షెడ్డు నిర్వహణ పద్దతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటి అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పునర్వసు నక్షత్రం సందర్బంగా నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 365 జ్యోతులు లింగాకారంలో వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. తుది నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్ పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఎనీమియా అంటే రక్తహీనత అంటే ఏమిటి? రక్తహీనతలో రకాలు, అలాగే దాని గల కారణాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి దానికి సంబంధించిన చికిత్స ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా నివారించవచ్చు, ఇలా అనేక అంశాల గురించి, అలాగే దీని పట్ల శ్రోతలకున్న అపోహల గురించి, సందేహాల గురించి నివృత్తి చేయడానికి మనతో మన స్టూడియోస్ లో ఉన్నారు ప్రముఖ హెమటాలజిస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మరదా గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఎనీమియా రక్తహీనత అంటే చాలా మంది అనుకునే విషయం ఏంటంటే ఇది హిమోగ్లోబిన్ సంబంధించింది అని, అదేనే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయండి?
1: యా, సో మీరు చెప్పినట్టు ఎనీమియా అంటే డెఫినెట్లీ బాడీలో రక్తహీనత అనేది ఉండడం. కానీ మనకు ఎనీమియా అంటే కేవలం హిమోగ్లోబిన్ రిలేటెడ్ కాకుండా దానివల్ల వచ్చే అదర్ కాంప్లికేషన్స్ కూడా మనము ఆలోచించాలి. బేసికలీ అంటే పిల్లల్లో ఆలోచించుకుంటే మనము ఎనీమియా రిలేటెడ్ ఓన్లీ బ్లడ్ కాకుండా ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి ఏదైతే చెప్తామో అది డౌన్ అవ్వడము, ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్ ఏదైతే ఎదుగుదల ఉండాలో ఆ ఏజ్ లో అది ఉండకపోవడము, బోన్ గ్రోత్ అనేది వీక్ అయిపోవడం, అండ్ ప్రముఖంగా బ్రెయిన్ గ్రోత్. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే 90% బ్రెయిన్ గ్రోత్ ఆల్మోస్ట్ 3 to 4 years వరకు కంప్లీట్ అయిపోతుంది. సో దానికి కూడా మనకు ఇనుము అనేది, ఐరన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అక్కడ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో మల్టిపుల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి ఓన్లీ ఇది కాకుండా.
0: ఓకే, అంటే రక్తహీనతలో రకాలు కూడా ఉంటాయి డాక్టర్ గారు?
1: ఎస్, ఖచ్చితంగా అండి. వేరే వేరే రకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ మనము చూసుకుంటే ఎవరిలో చూస్తున్నాం మనం రక్తహీనత, అంటే పిల్లల్లో చూస్తున్నామా, ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లల్లో వచ్చే కాజెస్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి, పెద్దోళ్ళలో వచ్చే కాజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. మళ్ళీ మనకు ఉమెన్ జెండర్ బట్టి కూడా ఖచ్చితంగా మారుతుంది అండి, ఎస్పెషల్లీ ఉమెన్స్ లో, మెన్ లో. అండ్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ లో కూడా మనకు రీజన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఏజ్ బట్టి, మళ్ళీ కేటగిరీ బట్టి, జెండర్ బట్టి మనకు కాజెస్ డిఫరెంట్ గా ఉంటాయి.
0: అంటే ముఖ్యంగా మహిళల్లో ఇవి ఎక్కువ మనం వింటుంటాం, ఎందుకంటే గర్భం దాల్చినప్పటి నుంచి హిమోగ్లోబిన్ ఉండాలి ఎక్కువ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఎందుకండి అంత ప్రత్యేకం గర్భం దాల్చినప్పుడు ఈ హిమోగ్లోబిన్ అనేది?
1: యా, కరెక్ట్ అండి. యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న ఇది, ఎందుకు స్పెసిఫిక్ గా అలాగే ఫోకస్ చేస్తాం అనేది. ఇప్పుడు లేటెస్ట్ మనము సెన్సెస్ చూసుకుంటే మనము సైన్స్ ప్రకారంగా చాలా డెవలప్ అవుతున్నాం, కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా మనం చూసుకుంటే కంపేర్ టు 4th సర్వే 5th సర్వేలో మన ఎనీమియా పర్సంటేజ్ ఎస్పెషల్లీ ఉమెన్ లో 18 to 45 ఇయర్స్ మధ్యలో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 58 to 60% వరకు వచ్చింది. అంటే ఓ 100 మంది ఉమెన్ తీసుకుంటే 60% వాళ్ళు ఎనిమికున్నారు, అంటే రక్తహీనత ఉంది. అది ప్రీవియస్ సెన్సెస్ తో పోల్చుకుంటే 7-8% పెరిగింది. అంటే ఇంత అవగాహన ఉండినా కూడా అసలు పెరుగుతుంది, ఇంకా తగ్గాలి. మరి దీనికి రీజన్స్ ఏంటి? మనం తీసుకునే ఆహారం బట్ట, లేకపోతే వాతావరణం బట్ట, అవేర్నెస్ లేకపోవడం. సో ఇవన్నీ మనము డెఫినెట్లీ ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. సో మీరు అడిగిన ప్రశ్న బట్టి, అంటే ఎందుకు ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా చూడాలి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఒక్కసారి గర్ల్స్ మెచ్యూర్ అయినప్పుడు నుంచే, అప్పటి నుంచి ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటది. అది వాస్తవం, అది ఎవరి చేత

0: ఉంటది. అది ఎప్పటికీ టెస్ట్ కూడా చెయ్యరు, ఎందుకంటే ఓవరాల్ గా అదర్వైజ్ బాగానే ఉంటారు. కొద్దిగా వీక్నెస్ ఉంటది ఖచ్చితంగా, ఈజీగా అలసటి పోవడం, ఆయాసం అనిపించడం. ఇంకా మనం ఎలా అనుకుంటాం, ఇది మనకు రోజు ఉండేదే కదా, నెగ్లెక్ట్ చేసుకుంటాం. అది మనకు ఒక పీక్ స్టేజ్ కి, థ్రెషోల్డ్ కి వచ్చే వరకు మనం దాన్ని అడ్రస్ చేయము, అది ప్రాబ్లం అన్నమాట. సో అది అలాగే క్యారీ అవుతూనే ఉంటది. సో బాడీలో ఉన్న ఏదైతే అనుమూవి స్టోర్స్ ఉంటాయో అవి మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. అండ్ తీసుకున్న ఫుడ్ ది కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉంది, ఎవ్రీ మంత్ బ్లడ్ లాసెస్ ఉన్నాయి. అండ్ మన ఇండియన్ కల్చర్ సాంప్రదాయం ఎలా ఉందంటే, జనరల్లీ ఉమెన్ ఎప్పటికి ఇంట్లో అందరూ ఫుడ్ తినేయాలి లాస్ట్ లో, అది సో ఆ విధానంగా కూడా కడుపు ఒకటి నిండడం కాకుండా మైక్రో న్యూట్రియంట్స్, ఎలిమెంట్స్, విటమిన్స్ అందుతున్నాయా లేదా ఎవరు గమనించట్లేదు. సో ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా అన్ని రిక్వైర్మెంట్స్ మనకు డబుల్ ట్రిపుల్ అవుతాయి ఏదన్నా, ఎందుకంటే మదర్ గ్రోత్ కి కావాలి, లోపల ఉన్న బేబీ గ్రోత్ కి కావాలి కంపల్సరీ. సో బేబీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమవుతుందంటే, మదర్ లో ఉన్న అన్ని స్టోర్స్ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో మదర్ ఇంకా వీక్ అయిపోతూ ఉంటది. సో అందుకే ఆ మిస్బ్యాలెన్స్ వల్ల కూడా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లోనే రక్తహీనత ఉంటది. ప్రెగ్నెన్సీ టైంలో రిక్వైర్మెంట్స్ అన్ని డబుల్ అవుతాయి,
1: డబుల్ ద ట్రబుల్ అయిపోతుంది
0: అయిపోతాయి. సో ఆ మిస్ మ్యాచ్ అవడం వల్ల ఇంకా మనకు రక్తహీనత ఇంకా సివియర్ గా అనిపిస్తుంది అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో.
1: డాక్టర్ గారు, అసలు దీనికి కారణాలు ఏమంటారు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
0: యా, సో లక్షణాలు అయితే మనకు డెఫినెట్లీ అంటే, ఇప్పుడు రక్తం అనేది మనకు బాడీలో మెటబాలిజం కోసం అన్ని ఆర్గన్స్ సరిగ్గా పనిచేయాలంటే ఆక్సిజన్ అనేది అందాలి. సో ఈ హిమోగ్లోబిన్ ఆర్బీసీ సెల్స్ లో ఉంటాయి అండి. సో అవి మనకు ఆక్సిజన్ తీసుకొని అన్ని ఆర్గన్స్ కి ఏ ప్రపోర్షన్ లో కావాలో అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు రక్తమే తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ డెలివరీ అనేది సరిగ్గా జరగదు. సో ఆర్గన్స్ వాళ్ళ ఫంక్షన్ కి అంత ఎఫెక్టివ్ గా పనిచేయరు. ఓకే, సో దానివల్ల రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఒకటొకటి స్టార్ట్ అవుతాయి. ఏంటి, ఈజీగా అలసిటిపోవడం, ఆయాసం అనిపించడం, టైర్డ్ అయిపోవడం, కాళ్ళ నొప్పులు, కీలు నొప్పులు, ఆర్ చెమటలు ఎక్కువ పడడము. సో కొద్దిగా మనకు ఇంకా రక్తం ఇంకా చాలా సివియర్ గా లో అయిపోతే గుండెలో కొన్నిసార్లు దడదడ అనిపించడము. సో ఇలాంటి మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. బరువు పెరగకపోవడము, హెయిర్ లాస్, ఇది కూడా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ కాళ్ళు చేతులు ఎక్కువగా తెల్లగా అయిపోవడము. సో మనం ఏదో ఈ తెల్లతనం మంచిగా అనుకుంటాం, కానీ దీన్ని ఫెయిర్నెస్ అనుకుంటాం, ఆనందపడతాం, కానీ ఈ ఫెయిర్నెస్ ఆనందపడడం కాదు. మూల కారణం చూసుకుంటే రక్తహీనత వల్ల వచ్చిన తెల్లతనం ఇది.
1: డాక్టర్ గారు, జనరల్ గా గోల్డ్ కూడా చూస్తుంటారు కదా, పింకిష్ రెడ్డిష్ లో ఉంటే ఉన్నట్టు మంచి, కరెక్ట్ గా వైట్ గా ఉంటే రక్తహీనత, అది కరెక్టేనండి?
0: కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్తారు. సో గోర్లు చూస్తాము, నాలుక చూస్తాము, కంటి దగ్గర లోవర్ కంజక్టివ్ అంటాము, ఇవి చూస్తాము, మన పాదాలు ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. దాన్ని బట్టి రక్తహీనత ఎంత సివియర్ గా ఉంది మనము అందాజాగా చెప్పగలం. సో ఇవి సింప్టమ్స్ అన్నమాట. అంటే ఎందుకు అవుతుంది, ఏంటి, సో ప్రముఖ కారణం అనేది సరే మన ఆహారం సరిగ్గా లేకపోవడం అండి. సో ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ మనకు రక్తం ఫామ్ అవ్వడానికి, తయారవ్వడానికి కావాలి. సో ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీలో ఏదన్నా తయారీ కావాలి అంటే రా మెటీరియల్ ఉండాలి. రా మెటీరియల్ సరిగ్గా లేకపోతే ఫైనల్ ప్రొడక్ట్ మనకు సరిగ్గా ఉండదు, అంతే కదా. సిమిలర్ ప్రిన్సిపల్ మనం ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే, ఇప్పుడు ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్, వేరే మినరల్స్ అన్ని కావాలి. అవి బాడీలో సరిగ్గా ప్రపోర్షన్ లో లేవంటే బ్లడ్ ఫార్మేషన్ సరిగ్గా జరగదు. ఆ కాన్సెప్టే అన్నమాట. సో మెయిన్ కామన్ కాజ్ విటమిన్స్ లోపం ఉండడము. సో దీనికి కారణం మనం తినే ఆహారం, ఫుడ్, ఎస్పెషల్లీ మోర్ ఇప్పుడు జంక్ డైట్, మైదా యూజ్ చేయడము, మోర్ ఆఫ్ బ్రెడ్ ఐటమ్స్ అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం, ఫ్రెష్ ఫుడ్స్ అనేది యూజ్ చేయడం చాలా చాలా తక్కువ అయిపోతుంది. వెస్టర్న్ కల్చర్ మనం అడాప్ట్ చేస్తున్నాము, నిజం యాక్చువల్లీ ఏంటంటే వెస్టర్న్ వాళ్ళు మన కల్చర్ అడాప్ట్ చేస్తున్నారు. మనమేమో మనం మన పూర్వజులు ఏదైతే మంచిగా పద్ధతి ఫాలో చేస్తుండే మనం అది మర్చిపోయి మనం వాళ్ళ కల్చర్ ని అడాప్ట్ చేస్తున్నాము. దానివల్ల వాళ్ళ డిసీజెస్ అన్ని మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట.
1: అందుకని ఈ రోజుల్లో చూసినట్టయితే ఆంకాలజీ చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయింది.
0: సో క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెప్పినట్టు, ఎందుకంటే దీనికి డెఫినెట్లీ ఎక్కడో ఒక

0: కాజ్ మన డైట్, లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఖచ్చితంగా మూల కారణం.
1: అంటే ఇది వరకు మనం షుగర్ అనేది ఎంత కామన్ గా విన్నామో, ఇప్పుడు క్యాన్సర్ అనే పదం కూడా చాలా విరివిగా వింటున్నామండి.
0: నిజమండి, మీరు చెప్పినట్టు అప్పుడు వినేవాళ్ళం, వచ్చిందండి అమ్మ క్యాన్సర్ వచ్చిందా అని అలా అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే క్యాన్సర్ వచ్చిందంటే అలా అంత కామన్ అయిపోయింది. కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ తయారీ అవ్వడమే డిఫెక్టివ్ గా తయారైతే, అంటే కణాలు ఏదైతే షేప్ లో తయారవ్వాలో ఆ షేప్ లో తయారవ్వకపోవచ్చు, అదొక రీజన్ ఉంటది అన్నమాట. అవి జీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంకా కొన్నిసార్లు బ్లడ్ లాస్ సివియర్ గా అవ్వడము, అంటే ఇప్పుడు మేజర్ సర్జరీ ఏమైనా అయింది అనుకోండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది, ఆర్ బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, దాని వల్ల కూడా అవుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఇంకా మనకి ఇవన్నీ తయారయ్యేవి బోన్ మ్యారోలో, వెనుక ముక్కలో. సో వెనుక ముక్కనే సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, బికాస్ ఆఫ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, అంటే కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల, కొన్నిసార్లు బై బర్త్ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ అనేది సరిగ్గా తయారవ్వకపోవచ్చు. దానివల్ల కూడా మనకు ఈ రక్తహీనత అనేది జరగచ్చు.
1: మరి నాకు రక్తహీనత ఉంది అని ఒక పేషెంట్ గుర్తుపట్టి అది నిర్ధారించుకోవాలంటే ఎటువంటి పరీక్షలు ఉంటాయండి?
0: సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అసలు కంప్లైంట్స్ ఏమున్నాయి, అంటే మీకు ఎందుకు అలా అనిపించింది, లక్షణాలు
1: ఏమున్నాయి,
0: చెప్పినట్టు ఆ లక్షణాలు గమనించాలి. దాని తర్వాత హిస్టరీ అనేది తీసుకోవాలి, అంటే ఎందుకు అవుతుంది, అంటే ఎప్పటి నుంచి గమనిస్తున్నారు ఇది, అంటే మీరు జస్ట్ ఎప్పుడు 5-6 మంత్స్ నుంచి అలా అనిపిస్తుందా మీకు, లేకపోతే లాస్ట్ ఈ కొన్ని రోజుల నుంచి అలా అనిపిస్తుందా, వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మనము ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా మనకేమైనా పాజిటివ్ ఫైండింగ్స్ కనిపిస్తున్నాయా, ఈ రెండు బేసిస్ మనం డీటెయిల్ గా చేసుకుంటే మనకు 60-70% ఆఫ్ ద టైం ఈ రీజన్ అనేది తెలిసిపోతుంది. అవి కాకుండా ఆబ్వియస్లీ మనం సింపుల్ బ్లడ్ టెస్ట్లు అండి, ఒకటి సిబిపి అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ హిమోగ్రామ్ అని, అదొక సింపుల్ టెస్ట్ చేస్తే మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చాలా వాటికి తెలిసిపోతుంది అండి. దాని తర్వాత ఇంకా దానికి అనుకూలంగా మనము కేసు బట్టి ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఏం చేయాలి, అనుము ఐరన్ లోపం ఉందంటే దానికి సంబంధించిన టెస్ట్లు కానీ, సరే ఫార్మేషన్ సరిగ్గా లేదంటే దానికి సంబంధించిన టెస్ట్లు, అవి మనం సెకండ్ లెవెల్ కింద పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే మోస్ట్ కామన్ గా మనం సిబిపి అండ్ పెరిఫరల్ స్మియర్ అంటారు, అంటే ఆ బ్లడ్ దే మనం మైక్రోస్కోప్ లో కూడా చెక్ చేస్తాం అన్నమాట, ఈ సెల్స్ తయారీ ఎలా ఉంది, ఏ లోపం ఉండొచ్చు అనేది టెస్ట్ లో మనకు మేజర్ ఎవిడెన్స్ అనేది వచ్చేస్తుంది.
1: ఈ సిబిపి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు చికిత్స అనేది మీరు ఎలా స్టార్ట్ చేస్తారు సార్?
0: సో చికిత్స అనేది మళ్ళీ మెయిన్ కాజ్ బట్టి ఉంటదండి. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, డైట్ సరిగ్గా లేదంటే మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం, కానీ దానికి మూల కారణం ఏంటి, డైట్. సో దాన్ని అడ్రస్ చేయాలి. మెడికేషన్స్ టెంపరీ, రోజు మనం తీసుకునే ఫుడ్, రోజు తీసుకునే డైట్ అది ఇంపార్టెంట్. అది కాకుండా వేరే కాజెస్ ఉన్నాయి అనుకోండి, ఆ కాజ్ ని మనము డీల్ చేయాలి. అండ్ ఎమర్జెన్సీ ఎంత ఉంది ట్రీట్మెంట్ కి, ఇప్పుడు చాలా మంది రక్తము 3-4 గ్రామ్స్ తో వస్తారు, హార్ట్ మీద ఒత్తిడి పడి అలాంటివి వస్తుంటాయి, అప్పుడు మనము ఫస్ట్ లైఫ్ సేవింగ్ మెజర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా వచ్చారు, అంటే స్టేబుల్ గా నడుచుకుంటూ వచ్చారా, లేకపోతే అక్యూట్ గా బ్లీడింగ్ తో వచ్చారా, ఆ సింప్టమ్స్ బట్టి మనము ట్రీట్మెంట్ కూడా, ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా అలాగే మారుతుంది.
1: అయితే ఇది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందకే వస్తుంది అంటారా?
0: డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. ముందు ఇంకా ఇంకో, అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా, ముందు మనము ఐరన్ అనుము వెసల్స్ లో ఇన్నెల్లో కూడా ఫుడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు నాన్ స్టిక్ వేర్, అంటే అది చేస్తే ఒక మన హైఫై లో స్టేటస్ మంచిగా చూపించినట్టు ఉంటది,
1: క్విక్ గా అయిపోతుంది,
0: క్విక్ గా అయిపోతుంది. కానీ మనం మన తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసింది, దానికి ఒక రీజన్ ఉంది. సో ఆ ఐరన్ వెసల్స్ లో, అనుము వెసల్స్ లో ఫుడ్ చేస్తే కూడా ఐరన్ కొద్దిగా బాడీలో వెళ్తాదని ఆ ప్రిన్సిపల్ ఉండే. సో చాలా వాటికి సైన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఇప్పుడు మనము దాన్ని సైన్స్

0: ఇవ్వాలి. కడుపు నిండడానికి సరిపోతుంది, కానీ మనం తినేది ఓన్లీ కడుపు నిండడానికి కాదు కదా, మన బాడీ హెల్త్ కి కావాలి. ఆ వాస్తవం మనం మర్చిపోతున్నాం. అండ్ ఇంకోటి పిల్లల్లో ప్రముఖంగా ఎక్కువ మంది, చాలా మంది పాలు తాగాడు కదా సరిపోతుంది అనే ఒక భ్రమలో ఉంటారు అన్నమాట. పాలు తీసుకోవాలి, తీసుకోవద్దని కాదు, కానీ ఒక ఏజ్ కి ఒక ఎంఎల్ క్వాంటిటీయే తీసుకోవాలి అంతే. ఎందుకంటే ఎక్కువ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ ఆకలి అనేది తక్కువ అయిపోతూ ఉంటది.
1: కానీ ఇప్పుడు మోస్ట్లీ మిల్క్ కూడా కంటామినేట్ అయిపోయింది కదా,
0: అది కూడా ఇంకో రీజన్ అన్నమాట. సో మనకు అడల్టరేషన్ అనేది అన్ని చోట జరుగుతుంది, మిల్క్, ఫ్రూట్స్, వెజిటబుల్స్. సో అది ఇంకో రీజన్. అండ్ కుట్టి మిల్క్ కాకుండా అన్ని ఓవరాల్ డైట్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో జనరల్ దీన్ని ఏమంటాం అంటే రెయిన్బో డైట్ అంటామండి. సో రెయిన్బో ఇంద్రధనుషులో ఎలా 7 రంగులు ఉంటాయో, సో మనం తీసుకునే ఫుడ్ లో కూడా అన్ని రంగులు ఉండాలి. సో అంటే మిల్క్ ది వైట్ కలర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, మళ్ళీ మనం పల్సెస్, సో అన్ని పిండ్లు, మళ్ళీ జావర్, బాజరా, రాగి, ఇవన్నీ మనము మన రొటీన్ తినే ఆహారంలో తీసుకుంటే, ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా చాలా ప్రకారంగా మనము హెల్దీగా ఉండొచ్చు. అండ్ రొట్టి రక్తహీనత అని కాదు, మనకు వేరే మామూలుగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటంటే ఇవి మనకు షుగర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.
1: అలాగే నాన్ వెజ్ ఆహారం,
0: నాన్ వెజ్ డైట్ లో యాక్చువల్లీ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్లీ రెడ్ మీట్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఐరన్, కాల్షియం కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ లో ఉంటాయి. అవి బాడీ కొద్దిగా ఎక్కువ అబ్సార్బ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నాన్ వెజ్ డైట్ లో మనం తీసుకుంటే ఎస్పెషల్లీ బోన్ సూప్ అంటాం, పాయ అంటాం, అది చాలా హెల్దీ, న్యూట్రిషియస్. సో పిల్లలకి ఇస్తున్నామంటే కొద్దిగా కారం మసాలా తక్కువ చేసుకుంటూ
1: తింటారు వాళ్ళు కూడా,
0: ఇవ్వచ్చు. సో వాళ్ళు కూడా ఇష్టంగా మనము ఇవ్వచ్చు అనమాట. అండ్ ఎగ్ అనేది రొటీన్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్ కాకుండా మనకు ఓవరాల్ ఐరన్ అబ్సార్ప్షన్ కూడా బెటర్ గా ఉంటది.
1: డాక్టర్ గారు, ఈ మధ్య చూసుకున్నట్లయితే అందరికి చాలా అవేర్నెస్ అనేది వచ్చింది ఫుడ్ మీద, మేబీ సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉండడం వల్ల అనుకోండి. చాలా వరకు చిరుధాన్యాల వైపు కొంచెం హెల్త్ కాన్షియస్ గా అయితే ఉన్నారు. అయితే ఎంతవరకు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సొంత వైద్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, లేదంటే ప్రాపర్ హెమటాలజిస్ట్ ని కానీ డాక్టర్ గాని సంప్రదించి చేస్తే ఎలా ఉంటుందంటారు?
0: వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడైతే ఇంకా AI, సో చాట్ GPT, ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు
1: డాక్టర్స్,
0: అందరూ అంటే ఇంకా అన్ని విధానంగా న్యూట్రిషన్ చదివేశారు, డైట్ చదివేశారు. కానీ అంటే ఇప్పుడు అది ఎంతవరకు రిలయబుల్, అంటే మేజర్ రిలయబుల్ ఉంటది, కానీ దాన్ని మనం ఎలా పాటించాలి
1: అంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ కదా, అందరికి ఒకటి సూత్రం పనిచేయదు, డైట్ అవ్వదు కదా.
0: సో ఒక బాడీ ఒకలాగా ఉంటది. సో ఎవరి
1: డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది,
0: డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ రీజన్ కూడా తెలుసుకోవాలి, అన్నిటికీ సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. ఒక మందు ఒకరికి పనిచేయచ్చు, ఇంకోరికి పనిచేయకపోవచ్చు. సో వాళ్ళ బాడీ ఎలా సహకరిస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ డైటరీ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ ఒక డాక్టరే తెలుసుకోగలుగుతాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గూగుల్ కానీ ఇవి తెలుసుకోలేము. సో ఖచ్చితంగా వైద్యం అనేది సొంతంగా చేసుకోవడం కానీ, లేకపోతే ఫార్మసీ నుంచి మెడిసిన్ తీసుకోవడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు.
1: దాన్ని కాంప్లికేట్ చేసుకోవడమే,
0: కాంప్లికేట్ చేసుకోవడమే ఉంటారు. సో మళ్ళీ ఇన్ కేస్ దాంతో రెస్పాన్స్ రాకపోతే వేరే అపోహాలు పెట్టుకోవడం గానీ, లేకపోతే ఎందుకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అనేది వాళ్ళు వాళ్ళే అనుకుంటారు. చాలా సార్లు సింపుల్ రీజనే ఉంటది, అది కన్సల్ట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట చాలా వాటికి. కానీ కన్సల్ట్ అవ్వకుండా సొంతంగానే ట్రీట్మెంట్ తీసుకుంటే
1: ఎక్కువ పడాల్సిన ఎక్కువ ఆందోళన పడే సందర్భాలు కూడా ఉంటాయి,
0: ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా చాలా సార్లు ఇంకా సొంతంగా కూడా టెస్ట్లు కూడా చేసుకుంటారు. ఇప్పుడు చెకప్ అనేది చేయించుకోవాలి కంపల్సరీ, కానీ వాళ్ళకు వాళ్ళు ఇంకా రేర్ టెస్ట్లు చేసుకోవడం. ఇంకా దీనివల్ల ఏం చూస్తున్నామంటే సైకలాజికల్లీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు.
1: వెరీ ట్రూ.
0: సో ఆ విధంగా కూడా కరెక్ట్ కాదు, ఫిజికల్లీ ఎఫెక్ట్ అవ్వడం కాకుండా సైకలాజికల్లీ, ఎమోషనల్లీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా
1: విచ్ విల్ అగైన్ ఎఫెక్ట్ దట్ బాడీ
0: ఖచ్చితంగా. సో డెఫినెట్లీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, ఇంకా రక్తం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే హెమటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి తర్వాత ఎలా చెప్తున్నారు అలా ఫాలో చేసుకోవాలి, అలా పద్ధతిగా ఫాలో చేసుకుంటే అది కరెక్ట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ ని అడిగి మనం తెలుసుకోవచ్చు.
1: డాక్టర్ శ్రీకాంత్ గారు.

0: దీని మీద ఎలాంటి అవగాహన కోసం గాని, అవేర్నెస్ కోసం గాని, లేదంటే దీన్ని నియంత్రించడానికి గాని ఎలాంటి చర్యలు చేపడుతున్నారండి మెడికల్ పరంగా?
1: సో ఖచ్చితంగా మనకు యాజ్ అ డాక్టర్స్ కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉందండి. సో ఆల్మోస్ట్ లాస్ట్ 50 ఇయర్స్ నుంచి రకరకాలమైన నేషనల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కరెంట్లీ కూడా ఎనీమియా ముక్త్ భారత్ అనేది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎనీమియా ముక్త్ భారత్ అంటే ఎనీమియా అంటే రక్తహీనత, ముక్త్ అంటే మనం దీన్ని
0: నిర్మూలించాలి.
1: కరెక్ట్. సో ఆ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. దీంట్లో స్ట్రాటజీ కూడా ఉందన్నమాట గవర్నమెంట్ ది, 6x6x6 స్ట్రాటజీ అని. అంటే 6 కేటగిరీస్ ఆఫ్ పాపులేషన్ ని టార్గెట్ చేయడం, డిఫరెంట్ 6 స్ట్రాటజీస్ ఏంటి, ఇంకా ఏ విధానంగా మనం దీన్ని ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనేది, ఇలా ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. అండ్ ఇలా కాకుండా సిటీస్ లో కాకుండా కూడా మనకు అంగన్వాడీలో ఆశా వర్కర్స్ ని ట్రైన్ చేస్తున్నారు, అండ్ డ్యూటీ డాక్టర్స్ ని కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ని కూడా చాలా వరకు ట్రైన్ చేస్తున్నారు. మెయిన్ ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, పిహెచ్సిస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ జరుగుతుంది. సో దట్ ఎవరిని ఫస్ట్ ప్రముఖంగా అడ్రస్ చేయాలి,
0: బాల్యం నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు
1: ఖచ్చితంగా. సో మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో, అలా కాకుండా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మెయిన్ అమ్మాయిల్లో ఒక్కసారి వాళ్ళ పీరియడ్స్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ముందుగానే ఇవ్వడము, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఇవి గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుందండి. కానీ ఏదన్నా అందరూ కలిసి చేస్తేనే సక్సెస్ అనేది ఉంటది. సో అది కాకుండా మనం కూడా దాన్ని అర్థం చేసుకుని, దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని, దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మనం దీని పర్సంటేజ్ ఏదైతే ఉందో తగ్గించుకోవచ్చు, అండ్ దీనివల్ల వచ్చే రిలేటెడ్ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ మనం మేజర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కాకుండా మనము హాస్పిటల్స్ నుంచి, డాక్టర్స్ నుంచి కూడా నేషనల్ ఎనీమియా అవేర్నెస్ డే అనేది ఒకటి, అండ్ నేషనల్ డీవార్మింగ్ డే అనేది కూడా ఉంటుంది. అంటే నులు పురుగులది నివారణ కోసం. సో ఇది అంగన్వాడీస్ లో కంపల్సరీ అందరికీ టాబ్లెట్ ఇస్తారు, తీసుకోవాల్సిందే. ఎవ్రీ 6 మంత్స్ కి కోర్స్ ఉంటది అన్నమాట. పిల్లలు కాకుండా యాక్చువల్లీ పెద్దోళ్ళకి కూడా రికమెండ్ చేస్తున్నారు, ఎందుకంటే వామ్స్ అనేది మనకు ఎవరి బాడీలో ఉన్నా ఉండొచ్చు. సో దీని వల్ల ఏమైతుందంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, అండ్ హైజీన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల. సో అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాం.
0: అంటే పెద్దవాళ్ళకి, అంటే ఏ వయసు వాళ్ళకి డీవామింగ్ తీసుకుంటున్నారండి ఇప్పుడు?
1: డీవామింగ్ అనేది ఎవరన్నా ఒక డోస్ టాబ్లెట్ ఎవరన్నా తీసుకోవచ్చు అండి. సో దానికి ఏం ప్రాబ్లం లేదన్నమాట. పిల్లల్లో అయితే కంపల్సరీ, ఎందుకంటే హైజీన్ సరిగ్గా ఉండదు, మెయిన్ హ్యాండ్స్ లెగ్స్ వాష్ సరిగ్గా చేసుకోరు, అండ్ ఏదన్నా నోటికే డైరెక్ట్ గా పెట్టేసుకుంటారు, ఆడుకుంటారు కాబట్టి మట్టిలో ఉంటది, అన్ని చోట్ల ఉంటది కాబట్టి పిల్లలు అయితే మ్యాండేటరీ కంపల్సరీ. బట్ అడల్ట్స్ కూడా మనము డీవార్మింగ్ అంటే టాబ్లెట్, ఒక సింపుల్ టాబ్లెట్ తీసుకుంటే అది ఎప్పటికన్నా యూజ్ అయ్యండి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సో ఇంకా లక్షణాలు కూడా అడ్రస్ చేసి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో దట్ ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఐడెంటిఫై అయిపోతే సింపుల్ గా కూడా ప్రాబ్లం అనేది

0: బాగుంది నీ సరదా. ఇప్పటి వరకు పంపకపోతే సరే, కానీ ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
1: అవునా?
0: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com కి పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
1: అవునా? వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
0: అవును, కానీ ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
1: అదికా, నువ్వు ఆకాశవాణిలోనే విందువుగాని.
2: శ్రోతలకు ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 10వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వానాకాలం ఆముదం పంటల్లో సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240852 23240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు. ప్రకటన విన్నారు.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇది ఈనాటి మా వనితాలోకం కార్యక్రమం.

0: కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా బలగం చిత్రం కోసం రామ్ మిర్యాల మంగళి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు కొన్ని అక్క

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత సంసారం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, విజయ, ఉమా, పార్వతీబాయ్, ఛోటా పూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షాజాది, సుందర్రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత భద్ర చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాముల అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవ్ భద్రమ్మదేవి మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి శ్రీవల్లి యోగేంద్ర లక్ష్మీ ప్రసన్న మంగమ్మ మంజుల ఆదినారాయణ మురుపెట్ స్వరూప నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి. శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత సిరిసిరి మువ్వ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ల సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు ప్రసాద్, చంద్రశేఖర్, అనితా, సుమతి, పప్పి, అక్రు, ఇంకా ఇదే పాట కోసం నెమ్మలికొండ, పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, వీరంతా గోపాలపురం గ్రామం ఆశ్వాపురం నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం కోసం సందీప్ భౌమిక్ గంగా ఎంఎం గీరవాణి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని మాయ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం ఎన్టీఆర్ జిల్లా సుబాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంటే.

కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో త్రివత సిపాయి చిన్నయ్య చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో, తర్వాత శ్రీమంజునాథ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చిలుక నారాయణ, అనసూయ, యమున ఇంకా వీరి కుటుంబ సభ్యులు జానకంపేట, ఎడపల్లి, నిజామాబాద్ నుండి, ఇదే పాట కోసం గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమ్మలికొండ పెద్దనాగాచారి రత్నం, సతీష్ సుజాత, వీరబ్రహ్మచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవచారి ప్రవీణ్ చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెరల హరి కార్యక్రమంలో తర్వాత స్నేహబంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల జి ఆనంద్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అకుల్ అర్జున్, పయావుల రామ్మూర్తి, స్వరూపరాణి, పెద్దబోయిన సుధాకర్, లలిత, బాదావత లింగయ్య, సావిత్రి శ్రీరామ్ వీరంతా కోరుతున్నారు. ఇదే పాట కోసం వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కాలరీస్ కళాశ్రీ బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, చిన్నపాసి, ఎండి షాకిర్, సంగం రాములు, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, దూడం ఉమాశంకర్, మురళీధర్ భూతడ. ఇంకా ఇదే పాట కోసం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, కాపర్తి బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తి నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. ఇంకా ఇదే పాట కోసం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ చారి శ్రీశాంత్ చారి శ్రీనివాస్ చారి సన్నీ చారి డాక్టర్ భాగ్యవీర్ చారి ఇంకా రేడియో అభిమానులందరి కోసం కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

0: కిందలహరి శ్రోతల కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో చివరిగా మనుషులంతా ఒక్కటే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఇల్లటూరు శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ, కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ నుండి ఇల్లటూరు వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం మల్లాపూర్ హైదరాబాద్ నుండి అనుమల్ల మహేష్, రజని, నాగరాజు, రాజేశ్వరి, అనుమల్ల హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: బాగున్నావా?

కిన్నెరల హరి కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాయాలనుకుంటున్నారా? మా అడ్రస్ కిన్నెరల హరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్ కోడ్ 507118.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన సౌదామిని క్రియేషన్స్ వారి సుందరకాండ చిత్రంలోని చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి గీత రచన వేటూరి, సంగీతం అందించారు ఎంఎం కీరవాణి, గానం చేసిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం. వినండి ఏకచిత్ర గానం శీర్షికన సౌదామిని క్రియేషన్స్ వారి సుందరకాండ చిత్రంలోని చిత్రగీతాలు.

0: సుబ్బరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం ఇక్కడ ఉన్నా. అశోకుడు చెట్టు నాటించను, వనజ
2: వచ్చాగా.
0: బాకీజా.

0: ఎంవీఎస్
1: ఎస్ సార్
0: ఎస్ విఆర్
2: నేను సార్
3: గులామలి గజలే పాడవు సత్సుబాయి సత్యభామ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మదిమంజరి కార్యక్రమంలో జీవితం ఒక రైలు ప్రయాణం చిత్రగీతంతో కూర్చున్న కార్యక్రమం విట్టారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక.

మరణం మనిషికే కాని మంచితనానికి కాదు. పరిమితి ప్రాణానికే కాని ప్రతిభకు కాదు. తనువు గాయానికే గాని కీర్తికి కాదు. కన్నీళ్ల విలువ తెలిసినవాడే పాదకు భుజం కాస్తాడు. కష్టం విలువ తెలిసినవారే ఎదుటివారి ఇష్టాలను గౌరవిస్తారు. గాయం నొప్పి భరించినవారే సాయం చేస్తారు. బాధల బరువు తెలిసినవారే అనుబంధాల కోసం ఆరాటపడతారు. జీవితం ఒక చిన్న రైలు ప్రయాణం. ఎంతో మంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. గమ్యం చేరేంతవరకే నీతో ప్రయాణం. వారి స్టేషన్ వచ్చేంతవరకే నీతో సాహసం, సాన్నిహిత్యం. తరువాత ఎవరి దారి వాళ్లది, ఎవరి ప్రయాణం వాళ్లది.

కారణం లేకుండానే మన ప్రాణాన్ని మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నాయి. కొమ్మకున్న ఆకుకు చెట్టుతో కొన్ని ఏండ్ల అనుభవం ఉన్నా చిన్న గాలివానకు రాలిపోతుంది. మట్టితో చెట్టుకు పుట్టుకతో పరిచయం ఉన్నా ఒక్క తుఫానుకు నేలకూలుతుంది. నీ జీవిత ప్రయాణం కూడా అంతే. నా జీవితంలోకి ఎందుకు వచ్చావనే అధికారం మనకు లేదు, అలాగే ఎందుకు వెళ్లిపోతున్నావే అనే ప్రశ్నించే అర్హత అంతకన్నా లేదు. మొదలు ముగింపు, మధ్యలో చిన్న మెరుపే మన జీవితం.

ఎంతలో కాలం చేసినా అయిన వాళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయినా ఉన్నవాళ్లు మనవాళ్లు. ఎదురొచ్చే కష్టాలను, ఎదిరించే శక్తిని కూడగట్టుకుంటూ అందరితో కలిసి బ్రతకడమే జీవితం. మన గమ్యం మనదే, మన గమనం మనదే, మన ప్రాణం మనదే, మన పోరాటం కూడా మనదే. కాలాన్ని మించినా కలం లేదు, కాలాన్ని మించినా గలం లేదు, కాలాన్ని మించినా మాయాజాలం లేదు. కాలం చెప్పే కథల ముందు చందమామ కథలు కూడా చిన్నబోతాయి. మన జీవితంలో మనల్ని చీకటిలోకి నెట్టేవారుంటారు, మనల్ని వెలుగులోకి లాగేవారుంటారు. నిన్ను బాధ పెట్టేవారుంటారు, అలాగే నిన్ను సంతోష పెట్టేవారు కూడా ఉంటారు. ఒక్కో క్షణం ప్రాణం కాపాడుకుంటూ, ఒక్కో ఊపిరి అల్లుకుంటూ చేరాల్సిన గమ్యం వైపు అడుగులు పిడుగుల్లా వేయాల్సిందే. మీకు మీరు ఎంత ముఖ్యమో, మీతో మీకు ఎంత అవసరమో, మీపై మీకు ఎంత ప్రేమో, మీపై మీకు ఎంత కోపమో, అదే మన జీవితం.

మంచి జీవితం కోసం మనం చేయాల్సిన పనులు, పూజించాల్సిన తొలిదైవం తల్లిదండ్రులు. నీలో రాకూడనిది విరక్తి, నీతో ఉండాల్సింది ఓర్పు, బుద్ధి, మంచి గుణం, మన్నించే గుణం. భయంకరమైన రోగం అత్యాశ, నమ్మకూడనివి వదంతులు, ఆపదలు తెచ్చేవి అతివాగుడు, చేయాల్సినవి సహాయం, చేయకూడనివి ద్రోహం, వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేక ఏమి తోచినప్పుడు మనకు మనం ప్రేమించే వాళ్లు కాదు గుర్తుకు రావడం, పనిలో ఉన్నా 10 మందిలో ఉన్నా వాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపించడమే ప్రేమంటే. ప్రేమంటే గుర్తుకు రావడం కాదు, ప్రేమించిన వాళ్లను జీవితాంతం గుర్తు పెట్టుకోవడం.

తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తప్పు చేశామన్నది తెలిసిన తర్వాత కూడా మనల్ని మనం సమర్థించుకుంటే ఇంకా పెద్ద తప్పు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన మనలో కలిగిందంటే తెలుసుకుంటున్న జ్ఞాన బీజానికి అదే తొలిమెట్టవుతుంది. మనుషుల నడుమ జీవిస్తున్నాము కాబట్టి మానవ సంబంధాలన్న మాటే కాని లేదంటే ప్రకృతిని ప్రేమించడం, అభిమానించడం ఎంతో మేలనిపిస్తుంది. ఆశించడం ఉండదు, భంగపాటు అసలే ఉండదు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకచ్చేమో కాని వెన్నుపోటు మాత్రం బ్రతుకున్నా శవాన్ని చేస్తుంది. ఇష్టం ఉన్నంత వరకు కొందరు, కష్టం కలిగినంత వరకు ఇంకొందరు, కాని మూసేంత వరకు మరికొందరు, కట్టే కాలేంత వరకు కొందరు, కొంతకాలమే ఎవరైనా కడవరకు నిలిచేది.

సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మనం మంచోళ్ళు గొప్పోళ్లమని ఎవరికీ నిరూపించనవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. వ్యక్తిగత విభేదాలు లేకుండా ఒక వ్యక్తి మీద నీకు కోపం ఉందంటే అది ఆ వ్యక్తి దోషం కాదు, నీ అహంలో ఉన్న లోపం అది. ఒకటి మాత్రం నిజం, నీవు ఆ కోపం దగ్గర ఆగిపోతావో, వారో నీ కోపాన్ని ఇంకా ఇంకా పెంచే స్థాయికి చేరుకుంటారో, నాతో ఎవరు ఎలా ఉంటే అలాగే ఉంటాను, ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టి వారికి నేను విలువ ఇస్తాను. ఓపిక ఉంటే నేర్చుకో, కన్నీరొస్తే కాచుకో, పాఠమైతే నేర్చుకో, జీవితాన్ని నీ ఇష్టంలా మార్చుకో. ఎవరు నీకోసం రారు, అన్ని నీవే చేయాలి. ఇదే జీవిత సత్యం.

కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బండెల మోయబడే కండబలం ఉన్నవాడి కంటే

సమాజంలో నేనొక్కడిని ఏం చేయగలను అని మనిషి నిరాశ చెందుతాడు. కాని ఒక్కసారి తలపైకి ఎత్తి చూస్తే ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగానే మిగిలిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం.

మీ ఇంతవరకు జీవితం ఒక రైలు ప్రయాణం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. మధునంజరి ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆలు మగలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మంతరిస్తది, ఇంత లేచి కన్నులతో మంతరిస్తది, ఆ ఎంత దోచినా కొంత మిగులుతుంటది. చింత చెట్టు చిగురుతుడు, చిన్నదాని పొగరుతుడు.

అదృష్టవంతుల చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత అమరజీవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ముందడుగు చిత్రం కోసం మాధవపెద్ది సత్యం జానకి అలపించిన పాట.

0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వినబోతున్న పాట చిన్నల్లుడు, చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం చెప్పి కింద ప్లీడర్.

0: 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రాజహాసనాలు పెంచిన పాట చిత్రం చిన్నదన నీకోసం.

0: చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను ఇదే ప్రసారంలో 8 గంటలకు కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వినండి. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆడపిల్ల అంటేనే లోకనరసయ్య.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Mr. Peskov said Russia considers India a very important player in the global majority. The Kremlin spokesman said that AI would be high on the agenda during the BRICS summit. Defense Mr. Rajnath Singh arrived in Colombo today on a three-day visit to Sri Lanka, aimed at deepening bilateral defense and maritime cooperation. Mr. Singh was warmly welcomed at the Bandara Naike International Airport by Sri Lankan Deputy Minister of Defense Aruna Jayashekara and Indian High Commissioner to Sri Lanka Santosh Jha. During his visit, the Defense Minister will hold talks with the Sri Lanka's leadership on various issues to further strengthen bilateral ties in mutually beneficial areas, including a strong maritime and defense partnership. He is leading a high-level delegation comprising senior officials from the Ministry of Defense and the Ministry of External Affairs. He will also interact with the Indian diaspora in Colombo during the visit. India delivered a stellar performance at Stage 3 of the World Archery Para Series in Ahmedabad, clinching two gold medals in the men's team events and a silver in the women's recarve category on the penultimate day today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాల వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేరా తారక రామారావు ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైర్ వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట స్థాయి పోలీసు నియామక మండలి పొడిగించింది. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఈ సస్పెన్షన్ వర్షాకాల సమాపేశాల మొత్తానికి వర్తిస్తుందని మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నిన్న శాసనసభాపతిని ఉద్దేశించి అవమానకరంగా కించపరిచేలా చేసిన దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించేది లేదని తెలియజేశారు. ఈ అంశంపై శాసన మండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసన మండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానిస్తోందని మంత్రి తెలిపారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరించి శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీసు అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. రెండు పార్టీలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించిన సంజయ్, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే హక్కును కోల్పోయిందని అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసింది. 40 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అసెంబ్లీలో

కీలక ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పీకర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో తీవ్ర వాగ్వాదం అనంతరం నిర్బంధించిన నాయకులను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ కేసీఆర్ నివాసంపై దాడులకు సహకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళా నేతల పట్ల దాడులను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్టస్థాయి పోలీస్ నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. జులై 29 మొదలైన ఈ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు 3.37 లక్షలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా 2.88 లక్షల కంటే ఎక్కువ మంది రుసుము చెల్లించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద మేడ్చల్ సీపీ సుమతి అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, ప్రతిపక్ష నాయకులు, మహిళా ఎమ్మెల్సీలపై దాడులను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పర్యావరణ హిత మట్టి వినాయక పోస్టర్లను ఆవిష్కరించి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 12 జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. మహిళలు స్వయం సమృద్ది సాధించేలా కార్యాచరణ రూపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్ రావు సూచించారు. జిల్లాలోని బీబీనగర్ మండలం పగిడిపల్లిలో జరిగిన జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత ఆదాయం పొందేలా మహిళలు దృష్టి సారించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా 22 మల్టీ పారామెట్రిక్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు. ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర ఈ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నెంబర్ 77లో కొనసాగుతున్న రీసర్వే పనులను ఈరోజు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, స్థానిక జానపద కళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మకంగా ప్రతిబింబించేలా లఘు చిత్రాలు, పాటలు, వీడియోలు రూపొందించి పాల్గొనాలని యువ దర్శకులు విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలకు భారత ఎన్నికల సంఘం గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీస్ అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలియజేశారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా హియరింగ్ కు

0: హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ నెల 12-13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని, ఫామ్ 6, 7, 8 ద్వారా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులతో సమాపేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ల దిష్టి బొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్గం చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ శాసనమండలిలో విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారులను నెట్టివేసిన ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ రెండో రోజు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైంది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26,000 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చ న్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 19,000 ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. రక్షామంత్రి రాజనాథసింహః అద్య త్రిదివసీయ శ్రీలంకాయాత్రయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. అపి చ అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాం ఐషమః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాం భారతేన 2 స్వర్ణపదకే 1 రజతపదకం చ అధిగతం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ప్రధానమంత్రిణా పశ్చిమ సమర్పిత మాల వాహక మార్గస్య 3 ప్రముఖాః ఖండాః రాష్ట్రాయ సమర్పితాః, యేన మాలవాహక మార్గజాలస్య పూర్ణం పరిచాలనం సంభవిష్యతి. ప్రధానమంత్రి మోదీ న్యూ సానంద్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్ తథా న్యూ జేఎన్పీటీ ఇత్యేతేభ్యః స్థలేభ్యః మాలవాహక రైలయాన సేవానాం హరితధ్వజం ప్రదర్శ్య శుభారంభం కృతవాన్. తేన టాండా మార్గస్య వడోదరాయాః చ మధ్యే నవీన యాత్రి రైల సేవాయాః శుభారంభోపి కృతః. ఏషా సేవా అలీరాజపురస్య దూరస్థేషు జనజాతీయ క్షేత్రేషు రాష్ట్రీయ రైలజాలస్య సంపర్కం స్థాపయిష్యతి. విశాల జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి తథా అధునా దేశః స్వయమేవ ఉన్నతయోః రైల మెట్రో చేత్యేతయోః యానయోః కక్ష నిర్మాణం కరోతి.
2: आज 2,800 किलोमीटर से अधिक का डेडिकेटेड फ्रेट कॉरिडोर प्रोजेक्ट पूरा हो गया. ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
1: ప్రధానమంత్రి ఉక్తవాన్ యదస్యాః పరియోజనాయాః పరికల్పనా 6,000 తమే వర్షే కృతా, కింతు సా బహూని వర్షాణి నిష్క్రియావస్థాయామాసీత్. తద్విపరీతం గత దశకే ద్రుతగతినా కృతస్య కార్యం

0: आसीत्। तथापि उच्च न्यायालयेन एकविंशत्युत्तर द्विसहस्रतमे वर्षे प्रदत्तः स्वस्य सः निर्देशः यथावत् स्थापितः यस्यान्तर्गतम् दण्डाधिकारिणः पुरतः श्रवणं षट् सप्ताहं यावत् स्थगितम् आसीत्। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य त्रिदिवसीय श्रीलंका यात्रायै कोलम्बो नगरं सम्प्राप्तवान्। तस्य यात्रा भारत श्रीलंकयोः मध्ये द्विपक्षीय रक्षा सहकारस्य सामुद्रिक सहकारस्य सुदृढीकरणोद्देश्येन आयोजिता अस्ति। श्रीलंकायाः बंडार नायके अन्ताराष्ट्रिय विमानस्थानके श्रीसिंहस्य श्रीलंकायाः उपरक्षामन्त्री अरुणा जयशेखरः श्रीलंकायां भारतस्य उच्चायुक्तः संतोष झाः च हार्दं स्वागतं कृतवन्तौ। अहमदाबादे अनुष्ठीयमानायाः विश्व दिव्यांग धनुर्क्रीडायाः तृतीय चरणस्य उपान्तिमे दिवसे भारतीय धनुर्धरैः त्रीणि पदकानि हस्तगतानि कृतानि इति वार्ताः।
1: आकाशवाणी कोत्तगूडेम केंद्रम నూరు పాయింట్ ఒకటి మెగాహెడ్స్ పై ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఐఐఎంలో ప్రవేశాలకు క్యాట్ 2026 వివరాలు తెలుసుకోవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇందులో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్య. వికసిత్ భారత్ ప్రసారమవుతుంది 7:45. 8:00 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్ర గీతాల కార్యక్రమం 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఈ స్థల సాయి. రైతు సమాచారం ఉంటుంది 6:35. ఇందులో ప్రో ట్రైలర్లో నారు పెంపకం తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. ఆరోగ్య కార్యక్రమాలు 7:15. ఇందులో మహిళల్లో పెరుగుతున్న మూత్ర విసర్జన సమస్య నివారణ మార్గాలు వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి శ్రీ వనమారామకృష్ణ. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం శ్రీమతి బి సుశీల గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఇక క్రీడాలోకం ఉంటుంది 7:45. క్రీడాలోకం క్రీడా సమీక్ష కార్యక్రమంలో సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధులోని మధురమైన పాటల పూదోట ఏక చిత్రగానం ప్రసారమవుతుంది. 9:30 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమం తెలంగాణ తొలిపొద్దు కాలేజీ ప్రసంగం ఉంటుంది. అనంతరం చిత్రగీతాలు కూడా వినవచ్చు. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు. 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ప్రసారమవుతుంది. 7:45

గంటలకు వికసిత్ భారత్ వినవచ్చు. 8 గంటలకు కిన్నెర్ల హరీష్ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ డిలే నుండి 9:30 చిత్రగీతాలు. రేపు రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమా

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
0: ఆకాశవాణి

0: యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
1: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. క్యాట్ 2026. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎక్కువ మంది లక్ష్యం ఎంబీఏ, అది కూడా ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంలో మేనేజ్మెంట్ పీజీ పూర్తి చేస్తే కార్పొరేట్ రంగంలో హాట్ కేక్లే. అందుకే ఐఐఎంలో పీజీ పీహెచ్డీ కోర్సులు ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్కు దేశవ్యాప్తంగా తీవ్ర పోటీ. ఈ క్యాట్లో బెస్ట్ స్కోర్ కోసం కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం వచ్చింది. కారణం క్యాట్ 2026 నోటిఫికేషన్ వెలువడమే. ఈ నేపథ్యంలో క్యాట్ పరీక్ష ప్రత్యేకత, ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, ఐఐఎంలో ప్రవేశ ప్రక్రియ తదితర వివరాలు తెలుసుకుందాం. కామన్ అడ్మిషన్ టెస్ట్ స్కోర్ ఆధారంగా దేశంలోని 22 ఐఐఎం క్యాంపస్లలో ఎంబీఏ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలలో 7426 సీట్లను భర్తీ చేస్తారు. ఐఐఎంలే కాకుండా దాదాపు మరో 1000 ప్రముఖ బి స్కూల్స్ సైతం క్యాట్ స్కోర్ ఆధారంగా ఎంబీఏ అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికేట్లు అందించాల్సి ఉంటుంది. పరీక్షా విధానం చూస్తే క్యాట్ పరీక్షను 3 విభాగాల్లో నిర్వహిస్తారు. 1వ విభాగంలో వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, విభాగం 2లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, 3వ విభాగంలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ పేపర్లుంటాయి. గత ఏడాది వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 24 ప్రశ్నలు, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 22 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నల చొప్పున మొత్తం 66 ప్రశ్నలతో 204 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఈసారి కూడా ఇదే తీరులో ఆయా విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక ప్రిపరేషన్ విషయానికొస్తే, పరీక్ష ప్రిపరేషన్ లో ముందుగా వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకోవాలి. ఆంటోనిమ్స్, సినోనిమ్స్, బేసిక్ గ్రామర్ పై పట్టు సాధించాలి. అదేవిధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పారాగ్రాఫ్లను ప్రాక్టీస్ చేయాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం అసెంప్షన్ స్టేట్మెంట్స్ పై పట్టు సాధించాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ విషయానికొస్తే, విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక విశ్లేషణను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉండే విభాగం ఇది. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్ ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్ కోసం క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్ వంటి అంశాలను బాగా అభ్యసనం చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది మ్యాథమెటికల్ అర్థమెటిక్ స్కిల్స్ ను పరీక్షించే విభాగం.

ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే అర్థమెటిక్ కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్ అండ్ టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్ కు సంబంధించి ఆల్జీబ్రా, మోడర్న్ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. క్యాట్ లో బెస్ట్ పర్సంటైల్ సాధించే క్రమంలో అభ్యర్థులు ప్రతి సెక్షన్ లోనూ నిర్దిష్ట కట్ ఆఫ్ మార్కులు పొందేలా కృషి చేయాలి. ఎందుకంటే ఐఐఎంలో మలిదశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను పిలిచేందుకు క్యాట్ లో నిర్దిష్టంగా సెక్షనల్ కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ లను పేర్కొంటున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఓవరాల్ కట్ ఆఫ్ కనిష్టంగా 85 గాను గరిష్టంగా 90% పొంది ఉండాలి. అదేవిధంగా సెక్షనల్ కట్ ఆఫ్ 75 నుంచి 80% వరకు ఉంటుంది. క్యాట్ లో విజయం సాధించాలంటే అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తొలుత సిలబస్ ను పరిశీలించి అందులోని కాన్సెప్ట్లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్ ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఎంతో మేలు చేస్తుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించాక వాటికి అనుగుణంగా అధిక వెయిటేజీ ఉన్న టాపిక్స్ పై ఎక్కువ దృష్టి సారించాలి. ఆయా టాపిక్స్ కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్ ను సేకరించి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి టాపిక్ చదవడం పూర్తయిన తర్వాత మోడల్ క్వశ్చన్స్ ను బాగా సాధన చేయాలి. ఆన్లైన్ విధానంలోనూ ఇప్పుడు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. క్యాట్ లో బెస్ట్ స్కోర్ కోసం అభ్యర్థులు మోడల్ టెస్టులు, మాక్ టెస్టులకు హాజరు కావడం ఎంతో మేలు చేస్తుంది. మాక్ టెస్టుల ఫలితాలను విశ్లేషించుకుని ఇంకా పట్టు సాధించాల్సిన టాపిక్స్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఒకవైపు సబ్జెక్ట్ ప్రిపరేషన్ సాగిస్తూనే మరోవైపు నిరంతరం తమ ప్రతిభను, అప్పటి వరకు పొందిన అవగాహనను సమీక్షించుకునేందుకు ప్రాక్టీస్ కు, నమూనా పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఐఐఎంలో క్యాట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి మలిదశలో గ్రూప్ డిస్కషన్, రిటన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి. వీటికి నిర్దిష్ట

ఖరారవుతుందని భావించకుండా అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటర్న్ ఎబిలిటీ టెస్ట్లలోనూ రాణించేందుకు కృషి చేయాలి. ఐఐఎంలు గ్రూప్ డిస్కషన్స్ కోసం అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా ఏర్పాటు చేస్తాయి. ఒక్కో బృందంలో 8 నుంచి 10 మంది అభ్యర్థులు ఉంటున్నారు. ప్రతి బృందానికి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. జనరల్ డిస్కషన్ సమయంలో కొన్ని ఐఐఎంలు రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్లో భాగంగా అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక అంశంపై తమ అభిప్రాయాలను రాయాలని అడుగుతున్నాయి. ఈ 2 దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరిగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు మేనేజ్మెంట్ విద్యలో చేరడానికి కారణం, భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తులు తదితర ప్రశ్నలు అడుగుతారు. వీటన్నిటినీ విజయవంతంగా పూర్తి చేసుకుని తుది జాబితాలో నిలిస్తే ఐఐఎంలో సీటు ఖరారైనట్లే. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు 3 ఆగస్టు 2026 నుంచి ప్రారంభమైనాయి. ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోవటానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2026. క్యాట్ పరీక్షకు సంబంధించి పరీక్ష తేదీ 2026 నవంబర్ 29 నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ చిరునామా https://iimcat.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://iimcat.ac.in. ఈ వెబ్సైట్ నందు పూర్తి వివరాలు లభిస్తాయి. మరెందుకు ఆలస్యం? ఉజ్వల భవిష్యత్తునిచ్చే క్యాట్ 2026 కు దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి, సీటు సాధించండి. ఆల్ ద బెస్ట్.

0: యువతకు బాట ఆకాశవాణి మాట యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నెల్లింది సమయం 6:50 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఏ రామకృష్ణ బాబు. జీవనేంద్రియ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం వివిధ పంటల్లో ఆశించేటువంటి రెక్క పురుగుల గుడ్లపైన ఆశించి కట్టడి చేయగలిగేటువంటి పరాన్న జీవులు, ట్రైకోగ్రామ జాతికి సంబంధించినటువంటి పరాన్న జీవుల గురించి తెలుసుకుందాం. వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి, అవి ఏ రకంగా కట్టడి చేస్తాయనే వాటి గురించి తెలుసుకుందాం. మనకు జీవనియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా మనం పరాన్న జీవులు, తర్వాత బదనికలు, తర్వాత సూక్ష్మజీవులు, ఈ మూడు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పరాన్న జీవుల్లో మనకు పంటను నష్టం చేసే పురుగు యొక్క జీవిత చక్రంలో ఏదో ఒక దశలో ఆశించి ఆ యొక్క పురుగును కట్టడి చేయడానికి దోహదం చేస్తాయి ఈ యొక్క పరాన్న జీవులు. ముఖ్యంగా ఈ పరాన్న జీవుల్లో మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పరిశోధన స్థానాల్లో కానీ లేకపోతే రిజిస్టర్డ్

ఎన్ఆర్సీలో రిజిస్టర్ అయినటువంటి సంస్థల్లో కానీ ఈ యొక్క పరాన్న జీవులను వృద్ధి చేసుకోవచ్చు. అర్థం చేసి ట్రైకో కార్డుల రూపంలో రైతులకు అందుబాటు చేస్తున్నారు. వీటిని రైతు స్థాయిలో వీటిని ప్రవర్ధనం చేసుకుని రైతులు కూడా వదులుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ ట్రైకో గ్రామలో ఈ యొక్క జాతిలో ఇది ఏ రకంగా మనం పొలాల్లో కట్టడి చేయగలుగుతుంది, అట్లాగే దీన్ని ఈ ట్రైకో కార్డు రూపంలో మనం తీసుకుంటే వీటిని మనం ఏ రకంగా పంట పొలాల్లో అమర్చుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ట్రైకోగ్రామ అనే పరాన్న జీవి, ఇది ఒక కందిరీగ జాతికి సంబంధించినటువంటి ఒక పరాన్న జీవి. ఇది మనకు చాలా సూక్ష్మంగా కనపడుతుంది. దీని యొక్క పురుగు సైజు మాక్సిమం 3 mm సైజు వరకు ఇది ఉంటుంది. ఈ ప్రధానంగా ఏంటంటే దీని యొక్క జీవిత చరిత్ర, ట్రైకోగ్రామ జీవితం అంతా కూడా 7 నుంచి 10 రోజుల్లో ముగుస్తుంది. అంటే 3 రోజులు ఈ అడల్ట్ తల్లి రెక్కల పురుగు 2-3 రోజుల్లో గుడ్లను పొదుగుతుంది. ఈ గుడ్లు 1-3 రోజుల్లో లార్వాలను ఇస్తుంది. ఈ లార్వా అంతా కూడా 5-7 రోజుల్లో పీపస్ దశ లద్దె పురుగు దశ కంప్లీట్ చేసుకుని మళ్ళా మనకు ఈ తల్లి రెక్కల పురుగులు ఇస్తుంది. ఇది ట్రైకోగ్రామ జీవిత చరిత్ర. అయితే దీని యొక్క జీవిత చక్రం అంతా కూడా అడల్ట్ రెక్కల పురుగులు పెట్టినటువంటి గుడ్లపైన ఆశించి ఆ గుడ్డుపైన జీవిత చక్రాన్ని అంతా కూడా గడుపుకొని మళ్లీ దీన్ని బయటకు వస్తుంది. అట్లా ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగానే మనకు ఉంటాయి. అయితే మనం వివిధ రకాలైనటువంటి రసాయన మందులు వాడడం ద్వారా దాదాపు అన్ని పంట పొలాల్లో ఇది కొంతవరకు దీని యొక్క పాపులేషన్ చాలా మటుకు తగ్గిపోయింది. తద్వారా ఏమైందంటే మనకు ఈ యొక్క పురుగుల ఉధృతి, చిలక జాతికి సంబంధించినటువంటి లద్దె పురుగుల ఉధృతి ఎక్కువ అయిపోయింది. సో వీటిని మనం ఎవరైతే ఈ రసాయన మందులు తక్కువగా వాడి సేంద్రియ పద్ధతుల్లో కానీ వాడే రైతులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే ఈ ట్రైకోగ్రామలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ ఉద్యాన అందుబాటులో ఉన్నటువంటి 3 రకాల స్పీసీస్ ఉన్నాయి. వీటిలో టోటల్ గా 80 రకాల స్పీసీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. మా దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 రకాల స్పీసీస్ ఉన్నాయి. ట్రైకోగ్రామ కిలోనిస్, ట్రైకోగ్రామ జపానికం, ట్రైకోగ్రామ బ్యాక్టీరియా. ఈ మూడు కూడా అన్ని పంటల్లో ఈ యొక్క రెక్కలు కలిగినటువంటి పురుగులు, లెప్టోప్టెరమ్ జాతికి సంబంధించిన పురుగుల గుడ్లను ఆశించి దీని జీవిత చరిత్ర అంతా కూడా గుడ్లపైన గడుపుకొని రెక్కల పురుగులు అంటే లెప్టోప్టెరమ్ పెస్ట్ యొక్క అడల్ట్ రెక్కల పురుగులను స్థాయికి ఎదగనేయకుండా ఈ గుడ్డు దశలోనే ఇవి సంహరించి మనకు వీటి యొక్క పంటను నష్టం చేసేటువంటి ఈ పురుగుల యొక్క జనసాంద్రతను తగ్గించడానికి చాలా దోహదపడుతుంది. సో వీటిని మనం ఏ రకంగా వాడుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ట్రైకోగ్రామ ఈ మూడు కూడా అన్ని రకాల వాటికి వాడుకోవచ్చు. అయితే ట్రైకోగ్రామ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మనకు స్పెసిఫిక్ గా పత్తిలోని పింక్ బోల్వర్మ్ అంటే గులాబీ రంగు పురుగుకు అరికట్టడానికి ఇది వాడతాం పత్తిలో. అట్లాగే వరిలో ట్రైకోగ్రామ జపానికం అనే వాటిని వరి కాండం గురించే పురుగుకు, అట్లాగే ఆకుముడత పురుగు కూడా దీన్ని వాడతాము. అట్లాగే ట్రైకోగ్రామ కిలోమిస్ అనే వాటిని ఈ యొక్క జాతిని దీన్ని మనం మొక్కజొన్న లద్దె పురుగుకు, కత్తెర పురుగుకు, అట్లాగే మిగతా కూరగాయల పంటలు ఆశించేటువంటి కాయదొలుచు పురుగులకు వీటి అన్నిటి కూడా వీటిని వాడతాం. అయితే ఇది సహజంగానే పంటలో లభిస్తుంది. సహజంగానే మనకు దీని పాపులేషన్ తగ్గింది కాబట్టి రైతు సోదరులకు అందుబాటులో ఉంచడం కోసం ఈ ట్రైకో కార్డుల రూపంలో వీటిని తయారు చేసి రైతుకు అందుబాటులో ఉంచడానికి ఇట్లా ప్రైవేట్ కంపెనీలు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలు అయినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవనియంత్రణ విభాగము వాళ్ళు ఇవి రైతుకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో ట్రైకో కార్డ్ అంటే ఈ యొక్క ట్రైకోగ్రామ జాతికి సంబంధించినటువంటి పురుగుల యొక్క గుడ్లను ఈ యొక్క బియ్యం పురుగు గుడ్లలో పొదిగించి వాటిని ఒక కార్డు రూపంలో, ఆ గుడ్లను అన్నింటి కార్డు రూపంలో అతికించి రైతుకు ఇస్తాం. ఈ కార్డులో ఒక కార్డులో 10x15 సైజు కార్డు ఉంటుంది. వీటిలో మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అయితే 20 నుంచి 22 గుడ్ల వరకు అంటే ఒక సీసీ, ఒక గ్రాము సీసీ గుడ్లను వీటిని మేము ఈ ట్రైకోగ్రామ కిలోనిస్ గుడ్లను పొదిగించి వీటిని కార్డు రూపంలో లైట్ గా అతికించి రైతుకు మేము కార్డు రూపంలో అతికించిన వారం లోపల రైతుకు అందుబాటులో

0: ఉంచుతాము. వాళ్ళు రైతులు ఈ కార్డులు తీసుకుని పోయి పొలంలో ఉంచుకోవచ్చు. సాధారణంగా మనం పొలంలో వీటిని 20 ట్రైకోగ్రామ పోయినటువంటి గుడ్లైనటువంటి కార్సిరా ఎగ్స్ అంటే బియ్యం పురుగు గుడ్లను మేము రైతుకు అందజేస్తాము. ఇది సాధారణంగా 1 ఎకరాకు సరిపోతుంది. 2.5 ఎకరాల ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా 60,000 గుడ్లు ఒకసారిగా సరిపోతుంది. వీటికి మనం ఏంటంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి, స్థానికంగానే తిరుగుతుంటాయి కాబట్టి ఈ కార్డును వివిధ రకాల 5 నుంచి 10 ముక్కలుగా చేసుకుని ఏ పంటలోనైనా సరే దానికి సంబంధించినటువంటి ట్రైకోగ్రామ స్పీసీస్ ని తీసుకుని దానిని మనం ఆకు కింది భాగంలో పైనుంచి 2-3 ఆకుల దగ్గర ఆకు కింది భాగంలో మనం దీన్ని క్లిప్ చేసుకుని పెట్టుకోవడం ద్వారా మీరు 7 రోజుల లోపల పెట్టుకుంటే వెంటనే అవి బయటకు వచ్చి వరిలో తీసుకుంటే కాండదుంచ పురుగు లేదా ఆకుముడత పురుగు యొక్క గుడ్లను వెతికి వెతికి దీని ఆహారం కోసం వెతికి వాటిపైన పొదిగి ఆ రకంగా మనకు దాని యొక్క పాపులేషన్ కట్టడి చేస్తుంది. ఇదే రకంగా కూరగాయల పంటల్లో గాని లేకపోతే చెరుకులో గాని లేకపోతే కందిలో గాని లేకపోతే మొక్కజొన్న పత్తి ఇటువంటి పంటల్లో గనక మనం దానికి సంబంధించినటువంటి ట్రైకోగ్రామ స్పీసీస్ ని మనం పెట్టుకోగలిగితే సహజసిద్ధంగానే మనం పంటను నష్టపరిచేటువంటి లెప్టోప్టెరాన్ జాతి అంటే చిలకల జాతి పురుగుల యొక్క ఉధృతిని ప్రకృతి సిద్ధంగానే ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే బిలోగా ఉంచుతుంది. కాబట్టి వీటిని ఈ రకంగా సమర్థవంతంగా వాడుకోవచ్చు.
1: మరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం తిరు సినిమా నుండి.

0: పార్టీపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమాపేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 1000 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్ గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమాపేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమాపేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమాపేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమాపేశాలు జరిగింది.

0: జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహదపడే అంశాలను సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: हालांकि द्विपक्षीय वार्ता बहुत सारे राजनेताओं के साथ हमारे प्रधानमंत्री की होगी. रशिया और यूक्रेन की जो संघर्ष चल रही है उसकी बारे बात है. ये मुद्दा भी बहुत सारे मुद्दे जब द्विपक्षीय वार्ता होंगे तो बहुत सारे मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటి వరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్ కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈ రోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అదమ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్ లో జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్ లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్ లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2-6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడి చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్ లో పాల్గొన్న శీతల్ దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్ లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్ లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు వెలుగు చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరా

0: శాంతి సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమాపేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి ఏఐసిఆర్పి ఆన్ వీడ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్త సాయిల్ సైన్స్ డాక్టర్ టి అంజయ్ గారు స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం సార్.
6: నమస్కారం అండి.
5: పోషకాల నిర్వహణ పూర్తిగా ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది?
6: రైతు సోదరులందరికీ నమస్కారం. పోషకాల నిర్వహణ అదేవిధంగా పోషకాల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నట్టయితే, అసలు ఈ పోషకాలంటే ఏమిటి, వీటి యొక్క ప్రాధాన్యత అంశాన్ని చూసుకుంటే, మనం ఆహారం తీసుకుని మనకు శక్తి ఏ విధంగా లభిస్తుందో మొక్క పెరుగుదలకి అదేవిధంగా పంట దిగుబడికి పోషక యాజమాన్యం అనేది చాలా అవసరం. పోషక యాజమాన్యం అంటే మొక్కకు కావాల్సిన పోషకాలని తగిన పాలలో దానికి అవసరమైన మేర అవసరమైన సమయంలో అందించి మంచి దిగుబడి సాధించడాన్ని పోషక యాజమాన్యం అంటారు. రైతు సోదరులు దీని యొక్క ప్రత్యేకత లేదా దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గత జూన్ నెలలో పోషకాలు ఏవైతే రైతులు పంట దిగుబడి కోసం అందిస్తున్న నత్రజని, భాస్వరము, పొటాష్, అదేవిధంగా ఇతర పోషకాల యొక్క ధరలు విపరీతంగా పెరిగాయి. 2020-25తో పోల్చి చూస్తే 2020-26లో జూన్ నెలలో పోషకాల మీద సుమారుగా 125 రూపాయల నుంచి 600 రూపాయల వరకు రేటు పెరగడం జరిగింది. వీటి ఏ విధంగా పెరిగిందని చూస్తే 2020-13 1800 నుంచి 2150 వరకు పెరిగింది, అనగా 350 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా 14-35-14 1900 నుంచి 2350-450 రూపాయలు. రైతులు విరివిగా వాడే మరొక కాంప్లెక్స్ ఎరువు 10-26-26, ఇది 1950-2450, అనగా సుమారుగా 500 రూపాయలు పెరగడం జరిగింది. మరొక పోషకం 16-20-13, ఇది ఒక కాంప్లెక్స్, ఇది 1400-2000 వరకు, అనగా 600 రూపాయలు పెరగడం జరిగింది. ఈ విధంగా 125-600 రూపాయల పెరుగుదల అనేది ఉన్నది. ఇట్లాంటి విలువైన పోషకాలని రైతులు వృధా చేయకుండా తగు పాలలో పంటకు అవసరమైన ఎంతో తెలుసుకుని వారు వేసినట్టయితే వారి పెట్టుబడి ఖర్చు తగ్గి అదేవిధంగా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు నత్రజనికి సంబంధించిన యూరియా, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాష్, ఈ 3 పోషకాలని విరివిగా ఉపయోగిస్తుంటారు. వాటి ధరలు చూస్తే యూరియా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సేమ్ రేట్కే లభిస్తున్నది. అదేవిధంగా మనకు SSP 615-1000 రూపాయలు పెరిగింది, అంటే భాస్వరానికి సంబంధించిన SSP. MOP అంటే మ్యూరేట్ పొటాష్ సంబంధించిన ఎరువు 1850 విపరీతంగా ధరలు పెరగడం, అదేవిధంగా రైతు తన యొక్క భూమిలో ఉండే సారాన్ని తెలుసుకోకుండా ఎరువుల్ని ఎక్కువగా లేదా అధికంగా వాడడం వల్ల అధిక దిగుబడి రావడం పక్కనుంచితే నేల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కావున ఇంత ఖరీదైన రసాయన ఎరువుల్ని ఎలా వాడాలి, మనం ఎలా వాడుతున్నాం అనే అంశాన్ని చూసుకున్నట్టయితే, నేలలో నత్రజని, భాస్వరము, పొటాష్ ల సాధారణంగా మంచి స్థితి కనుక చూసుకున్నట్టయితే 4:2:1, అనగా 4 పాళ్ళ నత్రజని ఉంటే 2 పాళ్ళ భాస్వరం, అదేవిధంగా 1 పాలు పొటాష్ అనేది ఐడియల్ రేషియో అంటాం. కానీ మన రైతులు నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని 2.5-3 రేట్లు అధికంగాను, అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన 2-3 రేట్లు వేస్తూ పొటాషియం ని తక్కువ వేస్తున్నారు. తద్వారా పోషకాల మధ్య సమతా స్థితి దెబ్బతిని మనం బ్యాలెన్స్ అంటాం. ఏదైనా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు రెండు వైపుల ఏది సమానంగా ఉన్నప్పుడే మధ్యలో ఉంటుంది. ఒకవైపు ఎక్కువ లేదా ఒకవైపు తక్కువ ఉన్నప్పుడు అది బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం వల్ల, అదే నీళ్లలో పోషకాల మధ్యలో సమతుల్యత దెబ్బతినడం వల్ల కొన్ని పోషకాలు అధికంగాను మరికొన్ని పోషకాలు లభించకుండా పోతున్నాయి. కావున ఈ పోషకాల యొక్క నిర్వహణ అదేవిధంగా దాని యొక్క ముఖ్య విధి తెలుసుకుని రైతులు వాడుకున్నట్టయితే ఖరీదైన ఎరువుల్ని పెట్టుబడి ఖర్చు ఎక్కువ కాకుండా మంచి దిగుబడి తీసుకుని అవకాశం ఉంటుంది.
5: సమతుల్యత అనేది పాటించగలిగితే ఒక చక్కటి లాభం, అదేవిధంగా ఒక మంచి ప్రయోజనం వస్తుంది అంటున్నారు. అదేవిధంగా ఈ పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలు సాధారణంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి?
6: రైతు సోదరులు, మన పెరుగుదలకు అంటే మనిషి పెరుగుదలకు ఎలాగైతే రకరకాల పోషకాలు అవసరమో అదేవిధంగా పంట పెరుగుదలకు కూడా ఒక 17 పోషకాలు అవసరం ఉన్నాయి. ఈ 17 పోషకాలని అవసరమైన లేదా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ అవసరమైన పోషకాలని మనం గనక విభజించుకున్నట్టయితే ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలుగా విభజించుకోవచ్చు. ప్రధాన పోషకాల్లో ముఖ్యమైనవి కార్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటిని మొక్కలు వాతావరణం నుండి, నీటి నుండి గ్రహిస్తాయి. కావున మనం వాటి గురించి పెద్ద శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. ఇకపోతే నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ మూడు ప్రధాన పోషకాలు మొక్కకి చాలా అవసరం. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనే ద్వితీయ శ్రేణి పోషకాలు. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ద్వితీయ శ్రేణి పోషకాలు అయినప్పటికీ కూడా వీటి యొక్క ప్రాముఖ్యత ప్రధాన పోషకాల వలె అధికంగా అవసరం ఉంటుంది. ఇవే కాక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, అంటే మొక్కకు తక్కువ పాళ్లలో అవసరమయ్యే పోషకాలని సూక్ష్మ పోషకాలు అంటాం. వీటిలో మనం చూసుకున్నట్టయితే ఐరన్, కాపర్, మాంగనీస్, జింక్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్ వంటివి. సో ఈ పోషకాలు అన్ని ఎప్పుడైతే మొక్కకు లభిస్తాయో మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అదేవిధంగా దాని శాకీయ అదేవిధంగా ప్రత్యుత్పత్తి దశలను పూర్తి చేసుకుని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నేల లోపల పోషకాల లభ్యత తగ్గిపోతుందో మొక్క తీసుకోవడం కూడా పోషకాలు తీసుకోవడం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గడమే కాక ఆ పంటను ఆహారంగా తీసుకున్న మనం కూడా పోషకాల లోప బారిన పడే అవకాశం ఉంటుంది. మనం మహిళల్లో చూస్తున్న ఎనీమియా, అంటే రక్తం లేకపోవడం, హిమోగ్లోబిన్ లేకపోవడం, చాలా మంది చిన్నపిల్లల్లో ఈ జింక్ లోప కారణంగా వారి యొక్క మెదడు సరిగా అభివృద్ధి చెందక, అదేవిధంగా కాల్షియం లోపం వల్ల బొక్కలు బలహీన పడడం. సో ఈ రకరకాల సమస్యలు మానవుల్లో రావడానికి గల కారణాలను పరిశీలించినట్టయితే మనము తీసుకునే ఆహారంలో పోషక లోపాలు ఉండడం, ఈ పోషక లోపాలు భూమిలో ఉండడం వల్ల పంటల ద్వారా మనం తీసుకుంటున్నాం. కావున రైతు సోదరులు, ఈ పోషక లోపాలని గనక సవరించినట్టయితే తద్వారా వచ్చే పంట, తద్వారా తీసుకునే ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
5: సార్, మీరు చెప్పినట్లు పంటకి మనిషికి ఒక అన్యూనమైనటువంటి సంబంధం ఉంది. అలాగే ఎవరైతే ఆహారాన్ని తింటున్నారో ఆహారంలో సరైన పాళ్లలో పోషక విలువలు లేకపోతే వారికి కూడా ఆ లోపాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే పంటల్లో పోషక లోపాలు అసలు ఎలా ఏర్పడతాయని రైతులు గుర్తించడం

0: ఈ లక్షణాలనే మనం చిహ్నాలు అంటాం. సుమారుగా మనం చూసుకున్నట్టయితే నత్రజని లోపాన్ని మనం పంటలో గుర్తించడం ఎలాగా? రైస్ వాళ్ళందరికీ బాగా అవగాహన ఉన్న విషయమే, ఎప్పుడైతే పసుపు బారడం అంటే కొద్దిగా ఎల్లోగా కావడం లేదా పచ్చదనం తగ్గిపోవడం జరిగిందో, అరే నత్రజని లోపం ఏర్పడ్డట్టుగా అనిపిస్తుంది అని వారు గుర్తించవచ్చు. ఇంకా దీనిని క్లియర్ గా స్పష్టంగా మనం చూడాలంటే మొక్కజొన్న లాంటి పంటల్లో గాని లేదా ఇతర పంటల్లో గాని ముదురాకుల్లో ఈ లోపం మొదటగా గమనించవచ్చు. ముదురాకుల్లో మనం గనుక ఒక ఆకును తీసుకున్నట్టయితే ఆకు చివర నుండి ఎండుతున్నట్టు వి ఆకారంలో, తిరగబడిన వి ఆకారంలో ఎండుతున్నట్టుగా ఉంటుంది. కావున దీన్ని గనక మనం గమనిస్తే నత్రజని లోపం అని గుర్తించవచ్చు. సరే, ఒకే లోపం గుర్తించాం, మరేం చేయాలి? ఆల్రెడీ కాస్త బెట్ట పరిస్థితులు ఉన్నాయనుకో, యూరియా వేయలేం. అట్లాంటి సమయంలో మనం పైపాటుగా యూరియా ద్రావణం 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయొచ్చు. అంటే ఏంటో, 2% యూరియా ద్రావణం అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పంటపై పిచికారీ చేస్తే మనకి లోపాన్ని సారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూరియానే కాకుండా 3.19 అంటాం, అంటే నీటిలో కరిగే ఎరువు అందుబాటులో ఉంది మార్కెట్ లో, దీన్ని కూడా మనం 1% సుమారుగా 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం భాస్వరం లోపానికి కనుక వచ్చినట్టయితే భాస్వరం లోపించినప్పుడు ఆకులు ఎరుపు రంగులో లేదా మనకు గోధుమ అదేవిధంగా ఇంకా నీలిరంగు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా వరి తర్వాత వేసే మొక్కజొన్నలో వాటి యొక్క వాతావరణ పరిస్థితులు మారడం వల్ల భాస్వరాన్ని సరిగ్గా తీసుకోలేక వేర్లు మొదటి దశలో ఆకులు ముదురు నీలిరంగులో మారే అవకాశం ఉంటుంది. కావున దీన్ని గనక మనం గమనిస్తున్నట్టయితే లేదా ఈ విధంగా ఆకులు మారుతున్నట్టు పంటలో గమనిస్తే 2% డిఏపి ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరొక ప్రధాన పోషకమైన పొటాషియం లోప చిహ్నాన్ని ఎలా గుర్తించాలంటే, ఆకుల అంచులు చివరల నుండి ఎండుకుంటూ వస్తాయి, ఎండుకుంటూ ఆకు మొత్తం ఎండిపోయే అవకాశం ఉంటుంది. కావున ఈ విధమైన లోపాన్ని మనం గుర్తిస్తే మనకు మల్టీకే అనేది ఉంది, అంటే 13045 1 లీటర్ నీటికి 10 గ్రాముల మల్టీకే ని కలుపుకుని వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే పొటాషియం లోపసారణ చేయొచ్చు. నేను చెప్తున్నది పంట మీద లోపాలని రైతు సోదరులు గుర్తించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. దీనికంటే ముందుగా మనం మన యొక్క భూసార పరిస్థితిని అనుసరించి, వేసుకున్న పంటను అనుసరించి పంటకు కావాల్సిన ఎరువుల్ని వేసినట్టయితే లోపాలు రావు. ఒకవేళ ఇన్ కేస్ వర్షాలు లేకపోవడం వల్ల, భూమిలో తేమ లేక బిట్ట పరిస్థితులు ఏర్పడ్డా, లేదా అధిక వర్షాల వల్ల కూడా, అంటే 2 రకాల పరిస్థితుల వల్ల కూడా మన పంట మీద పోషకాలు తీసుకోలేకపోవడం వల్ల లోపాలు గమనించవచ్చు. మనం పత్తిలో చూసుకున్నట్టయితే పత్తిలో ఈవెన్ అధిక వర్షాలు ఉన్నప్పుడు ఆకులన్నీ ఎర్రబారుతాయి, ఆకులు ఎర్రబారడం జరుగుద్ది. మరి ఆ రైతు సోదరుడు నేలలో కావాల్సినంత బలాన్ని అంటే పోషకాలని అందించినప్పటికీ వాతావరణం అనగా నీళ్లు నిలిచి ఉండడం వల్ల మొక్క వేర్లు గాలి లభించకపోవడం వల్ల ఆ పోషకాలని గ్రహించకపోవడం వల్ల ఆకులు ఎర్రబారడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ఆకులు ఎర్రబారడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును పిచికారీ చేసినప్పుడు మెగ్నీషియం లోప నివారణ చేసుకోవచ్చు. అదే కాక ఏ పంటలోనైనా బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు 1% డిఏపి ద్రావణం లేదా 2% యూరియా ద్రావణం లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేసినప్పుడు పైపాటుగా కూడా మొక్కలు వేర్ల ద్వారానే కాకుండా ఆకుల ద్వారా కూడా పోషకాలని తీసుకోగలవు. కాబట్టి మనం పంటని 10-15 రోజులు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా జింక్ లోపాన్ని కనుక చూసుకున్నట్టయితే, జింక్ లోపం వచ్చినప్పుడు ఈ నెల మాత్రం పచ్చగా ఉండి ఈ నెల మధ్య భాగం పత్రాహారితం లేకపోవడం వల్ల అది వెలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. కావున ఈ జింక్ లోపించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆకులు చిన్నవిగా మారడం, అదేవిధంగా వరిలో చూసుకున్నట్టయితే తుప్పు మచ్చలు ఏర్పడడం, ఈ విధమైన లక్షణాలు కనుక మనం గమనిస్తే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రైతులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటల్లో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు?
0: ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి, సోయా, అదేవిధంగా వేరుశనగ ఇట్లాంటి పంటల్ని వర్షాకాలంలో పండిస్తుంటారు. అయితే గత సంవత్సరం గానీ గత కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. అనగా సకాలంలో వర్షాలు రాక, అదేవిధంగా ఒక వర్షం పడ్డ తర్వాత మధ్యలో బిట్ట పరిస్థితులు రావడం, మామూలుగా ఉండాల్సిన దానికంటే అధిక

0: తేమ లేదా అధిక వేడి, ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ఎదుర్కొంటున్నారు. వరిని గతంలో జూన్ జులై మాసాల్లో నాటుకునేది కొంతకాలం వర్షాలు డిలే కావడం వల్ల లేట్ గా కూడా నాటుకోవడం జరిగింది. వరి పంటను చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో నాటు వేసిన నెల నుండి 2 నెలల కాల వ్యవధిలో ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు వరిలో వేసుకోవాల్సిన ఎరువులను కనుక చూసుకున్నట్టయితే వారు దుక్కిలోనే డిఏపి అనగా భాస్వరానికి సంబంధించింది లేదా ఎస్ఎస్పి వేసి ఉంటారు. కాబట్టి ఈ కాలంలో దుబ్బు అంటే నెల వ్యాధిలో ఉన్నదానికి 50 కిలోల యూరియా వేసుకోవాలి. అదేవిధంగా 2 నెలల పంట వ్యాధిలో ఉన్నదానికి 50 కిలోల యూరియాతో పాటు 15 కిలోల పొటాష్ వేసుకున్నట్టయితే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక ఎప్పుడైనా బిడ్డ పరిస్థితులు ఏర్పడి ఇలాంటి సమయం ఉన్నప్పుడు వారు 2% డిఏపి లేదా యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే పంట అనేది బాగుండే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న మరొక ప్రధాన పంట. మొక్కజొన్న పంటలో వాడాల్సిన ఎరువుల మోతాదు చూసుకున్నట్టయితే 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అదేవిధంగా 20 కిలోల పొటాష్ వరకు వేసుకోవచ్చు. సో ఈ నత్రజనిని మనం ఇది విడతల వారీగా వేసుకోవడం, అదేవిధంగా భాస్వరాన్ని ముందుగానే వేసుకోవడం, పొటాష్ ని తేలిక నేల బరువైన నేల ఆ విధంగా చూసుకుని దఫాలుగా వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే మోకాలు ఎత్తు నుంచి పుష్పించే దశలో పంటగా పరిస్థితి చూసుకున్నట్టయితే తెలంగాణలో మోకాలు ఎత్తు నుంచి పుష్పించే దశలో ఉన్నది. మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మనం 1 బస్తా యూరియా వేసుకుంటే సరిపోతుంది. పుష్పించే దశలో ఉన్నదానికి యూరియాతో పాటు అదేవిధంగా మనం పొటాష్ వేసుకున్నట్టయితే గింజ నాణ్యత బాగుండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎల్నినో పరిస్థితుల వల్ల బెట్ట ఏర్పడిన ప్రాంతాల్లో ఈ దశ చాలా కీలకమైంది. కాబట్టి అందుబాటులో ఉన్నట్టయితే నీటి తడులు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి వర్షాధారం ఎవరైనా సాగు చేసిన వారు. అదేవిధంగా ఈ బెట్ట పరిస్థితి నుండి అధిగమించడానికి ఇందాక చెప్పినట్టు పొటాషియం నైట్రేట్ అంటే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని లేదా 3919 లేదా మల్టీకే ద్రావణాలని ఒకసారి ఇది మరొకసారి అది మార్చి మార్చి పిచికారీ చేయడం వల్ల మనకు ప్రయోజనం అనేది ఉంటుంది. అదేవిధంగా మరొక ప్రధాన పంట ప్రత్తి. ఈ ప్రత్తిలోని పోషకాల వాడాల్సిన పోషకాల స్థాయి చూసుకున్నట్టయితే ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్తిలో వేసే ఎరువుల్ని ముఖ్యంగా నత్రజని ఎరువుల్ని 4 భాగాలుగా చేసుకుని విత్తిన 10 రోజులకు ఒకసారి అనగా 10 లేదంటే 20, 30, 40, 50 అట్లా 4 నుంచి 5 దఫాలుగా విభజించుకొని ప్రతి దఫాలో 20 కిలోల నత్రజని అదేవిధంగా 10 కిలోల పొటాష్ కనుక వేసుకున్నట్టయితే మొక్క పెరుగుదల అదేవిధంగా పుష్పాలు అదేవిధంగా కాత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో బెట్టె పరిస్థితులను అధిగమించడానికి ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పినట్లుగా యూరియా ద్రావణం లేదా మల్టీకే ద్రావణం పిచికారీ చేయాలి. ప్రత్తి గురించి మనం చూసుకున్నట్టయితే ప్రత్తిలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పూత కాయ రాలే అవకాశం ఉంటుంది. కావున పూత కాత రాలకుండా ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని 5 లీటర్ల నీటికి 1 ml కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తద్వారా పూత కాత రాలకుండా మనం నిరోధించుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్ చూసుకున్నట్టయితే శాకీయ దశలో ఉంది. ఈ సోయాబీన్ కి మనం ఈ సమయంలో అంటే బెట్ట ఏర్పడిన సమయంలో 2% డిఏపి లేదా 1% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే కాత అదేవిధంగా పూత మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా పంట దిగుబడిలో చక్కటి పాత్రను పోషిస్తాయి. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: రైతు సోదరులు ఎంతసేపు ఈ ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ మూడింటి మీదే శ్రద్ధ పెడతారు. అందులో కూడా ఏం చేస్తారు, ఏదైతే రేటు తక్కువ ఉందో అంటే అనగా యూరియా, సింపుల్ గా చెప్పాలంటే యూరియాని అధికంగా వాడుతున్నారు. వాడడం వల్ల ఇందాకే నేను చెప్పినట్టు నీళ్ల లోపల సమతుల్యత అనేది దెబ్బతింటుంది. సూక్ష్మ పోషకాల యొక్క గొప్పదనం లేదా వాటి యొక్క ఆవశ్యకత వివరించాలంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జింక్ చాలా నీళ్లలో లోపముంది. సుమారుగా 27% నీళ్లలో జింక్ లోపముంది. అదేవిధంగా మరొక సూక్ష్మ పోషకం బోరాన్.

0: 38% నీళ్లలో బోరాన్ లోపం అనేది ఉంది. అంటే అర్థమేంటి, ఒక 100% తీసుకుంటే దానిలో 38% నీళ్లలో బోరాన్ లోపం స్పష్టంగా మనం గమనించడం జరిగింది పరిశోధనల ద్వారా. కాబట్టి జింక్, అదేవిధంగా బోరాన్, అదేవిధంగా ఐరన్ అనగా ఇనుము, ఇట్లాంటి పోషకాలు తప్పనిసరిగా భూసార పరీక్షల ద్వారా మన నేలలో ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. మీకు సింపుల్ గా చెప్పాలంటే జింక్ యొక్క ప్రాధాన్యత మీ అందరికీ రైతు సోదరులకు కూడా తెలుసు. కొంతమంది జింక్ ను వేయడం జరుగుతుంది. మన నేలలో జింక్ లోపం ఉన్నట్టయితే, ఒక అణువు జింక్ లోపము 1000 అణువుల నత్రజని నీళ్ళలో ఉన్నప్పటికీ కూడా అది అందుబాటులో లేకుండా, అంటే ఉపయోగపడకుండా చేస్తుంది. 500 అణువుల భాస్వరాన్ని లభించకుండా చేస్తుంది. అదేవిధంగా 100 అణువుల సల్ఫర్ ని లభించకుండా చేస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జింక్ సూక్ష్మ పోషకం అయినప్పటికీ కూడా ఇతర పోషకాల లభ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా జింక్ తో పాటు మిగతా సూక్ష్మ పోషకాలు కూడా మనకు ప్రధాన పోషకాల లభ్యతలో కీలకంగా ఉంటాయి. కావున సూక్ష్మ పోషకాలని మనం కేవలం సూక్ష్మ పోషకాలే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి రైతు సోదరులు, ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల స్థాయి నేలలో ఏ విధంగా ఉందో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని, ఒకవేళ సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్టయితే వాటిని అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
1: ఈ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం పెంచడం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: ఈ సంవత్సరం జూన్ నుండి ఈ పోషకాల ధరలు బాగా పెరిగాయి. సుమారుగా కాంప్లెక్స్ లో చూసుకున్నట్టయితే 125 నుంచి 600 రూపాయలు ఉన్నదాని మీద, అంటే గతంలో ఉన్నదాని మీద పెరిగాయి. అంటే దాదాపు ఒక్కొక్క బస్తా 1500 నుంచి 2000 మధ్యలో ఉంది, అంటే 50 కిలోలు. సో ఈ కాంప్లెక్స్ లు లేదా ఇతర పోషకాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు వాటిని వాడతామో, వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుందో, మనకు పోషకాల వృధా అనేది తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. మనం నత్రజని సంబంధమైన పోషకాలను కనుక చూసుకున్నట్టయితే వీటి యొక్క యూజ్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే, అనగా వినియోగ సామర్థ్యం 25 నుంచి 35%, కొన్ని సందర్భాల్లో 40% ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన పోషకాలు 15 నుంచి 20%. అంటే దాని అర్థమైంది, మనం 100 కిలోలు వేస్తే 25% అనగా 25 కిలోలు మాత్రమే ఉపయోగపడుతూ 75 కిలోలు వృధా అవుతుంది. అంటే మనం ఎంత వృధా చేస్తున్నాం చూడండి, ఇంత విలువైన పోషకాలని. సో ఆ విధంగా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచి మనం వృధాని తగ్గించాలంటే చేయాల్సిన చర్యల్లో ముఖ్యమైన ఏంటంటే, మనం నత్రజని సంబంధమైన ఎరువులు వేసుకున్నప్పుడు అవి వేప పిండి, అంటే మనకు అందుబాటులో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి నీమ్ కోటెడ్ ఫెర్టిలైజర్సే, కావున స్లోగా రిలీజ్ అవుతాయి. అదే విధంగా సరి అయిన పద్ధతిలో వేయడం, సరి అయిన సమయంలో వేయడం, సరి అయిన విధంగా వేయడం, అంటే మొక్కకు ఎక్కడ వేయాలో అక్కడ వేస్తే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మీకు నత్రజని గురించి చెప్పాలంటే రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారు, భూమి మీద వేస్తూ వెళ్తూ ఉంటారు. మొక్కజొన్న కానీ లేదా పత్తి కానీ ఇతర పంటల్లో చూసుకున్నట్టయితే భూమి పైన పైన వేయడం వల్ల ఏమైంది, అది ఆవిరై గాలిలో కలిసి మనకు వినియోగపడే సామర్థ్యం తగ్గుతుంది. అలా కాకుండా మనం చిన్న గుంతలాగా తీసి 5 సెంటీమీటర్ల లోపల వేసి మట్టి కప్పినట్టయితే అది ఎక్కువ ఉపయోగపడే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా వరి లాంటి పంటల్లో నీరు పూర్తిగా తీసేసి కేవలం బురద పదంలో మాత్రమే నత్రజని సంబంధమైన ఎరువులు వేయాలి. ఎందుకు, ఇందాక ఇతర పంటల్లో చెప్పినట్టు పోషకం అనేది గాల్లో కలుస్తుంది, ఇక్కడ ఏమైతుంది వరిలో కిందికి వేరు మండలానికంటే కిందకు లీచింగ్ అంటాం దాన్ని, వేరు కంటే కిందకు వెళ్లిపోయి మొక్కకు అందుబాటులో ఉండదు, ఆ విధంగా నష్టం జరుగుతుంది. కావున కేవలం బురద పదంలో వేసినట్టయితే కొద్దిగా ఉపయోగపడే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక ఈ నత్రజని, కేవలం నత్రజనే కాకుండా భాస్వర సంబంధమైన ఎరువులు గాని లేదా పొటాష్ సంబంధమైన ఎరువులు గాని మనం ఎక్కడ సరి అయిన సమయంలో, సరి అయిన మోతాదులో, సరి అయిన ప్రాంతంలో, సరి అయిన విధంగా వేసినప్పుడు ఇది వినియోగపడే సామర్థ్యం పెరుగుతుంది. కావున ఈ మనకు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు గాని సల్ఫర్ కోటెడ్ యూరియా ఇట్లాంటి రకరకాల పద్ధతులు, ఎందుకంటే ఆ నత్రజని ఎరువు స్లోగా రిలీజ్ అయి మొక్క ఎక్కువ కాలం తీసుకునే విధంగా అందుబాటులో ఉండడానికి చేసిన ప్రయత్నాలు. అదేవిధంగా కేవలం రసాయన ఎరువుల్ని కాకుండా మనము సేంద్రియ ఎరువుల్ని కూడా వాడినట్టయితే నీళ్లలో కార్బన్ శాతం పెరిగి అదేవిధంగా సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనం వేసే రసాయన ఎరువులు కూడా సరిగ్గా వినియోగపడి వాటి యొక్క ఉపయోగం

0: పడే సామర్థ్యం పెరగడానికి భూసారం, అదే విధంగా సాయిల్ ఫెర్టిలిటీ, అదే విధంగా సాయిల్ హెల్త్ అంటాం, అంటే నేల ఆరోగ్యం కూడా పెరగడానికి సేంద్రీయ ఎరువులు మనకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనం చేసినట్టయితే మనం ఎరువుల యొక్క వినిమయ లేదా వినియోగ సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంది.
1: ఈ మధ్య కాలంలో చాలా మందికి యూరియాకి నానో యూరియాకి మధ్యన ఏది బెస్ట్ అనే అనుమానాలున్నాయి. వీటికి సంబంధించి రైతులు యూరియానా నానో యూరియానా అనే దాంట్లో కొంత ఆలోచిస్తున్నారు, దీనికి వివరంగా తెలియజేయాలి సార్.
0: చాలా చక్కని ప్రశ్న. ప్రతి రైతు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నాడు. అంటే కంపెనీలేమో ఒక్క నానో యూరియా బాటిల్ వాడితే ఒక 50 కిలోల బస్తా, అంటే యూరియా బ్యాగ్ వేయకున్నా గానీ ఏమీ ప్రాబ్లం లేదంటే సమానం అనేది చెప్పడం జరిగింది. అయితే పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే ఈ యూరియా అనేది మనం బేసల్ గేస్తాం, అంటే నేలకు వేయడం జరుగుతుంది. నానో యూరియా అనేది మనం పిచికారీ చేయడం జరుగుతుంది. సో ఈ నానో యూరియాకి యూరియా అనేది మనం ఎప్పుడైతే పోస్తున్నాం

0: దానికి డిఏపి అంటే నానో డిఏపి మరియు నానో యూరియా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం పిచికారీ చేయడానికి ఇట్లాంటి బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు లేదంటే బేసల్ గా అంటే భూమిలో యూరియా వేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం నానో యూరియా పిచికారీ చేసినా గానీ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో దానిలో కాన్సన్ట్రేషన్ అనగా నత్రజని శాతం 16% పెంచడం జరిగింది కాబట్టి ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అంతేకాక నానో డిఏపిని చాలా మంది రైతు సోదరులు వాడుతున్నారు. నానో డిఏపి వల్ల కూడా మంచి రిజల్ట్స్ కొన్ని పరిశోధనలు నమోదు చేయడం జరిగింది. ఇకపోతే యూరియా నానో యూరియా ఏది బెస్ట్ అన్నప్పుడు రైతు సోదరులు బేసల్ గా అంటే మనం అందుబాటులో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు యూరియా వేసుకుంటూ ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా లేవో లేదా అదనంగా అంటే ఇదొక అడిషనల్ గా మనం 2 దఫా లేదా 3 దఫా నత్రజని ఎరువులు యూరియా ద్వారా అందించే బదులు నానో యూరియా గాని నానో డిఏపీలు గాని వాడొచ్చు. అంతేగాని పూర్తిగా నానో యూరియా అనే ఒక బాటిల్ వాడతాను నేను బేసల్ గా ఏమి యూరియా అప్లై చేయను లేదంటే ఇలా కేవలం ఓన్లీ నానో యూరియా మీదనే ఆధారపడ్డప్పుడు మొక్కకు కావాల్సిన నత్రజని పూర్తిగా అందుబాటులో ఉండకపోవడం వల్ల కొన్ని పరిశోధనలో కేవలం ఓన్లీ నానో యూరియా మీదనే డిపెండ్ అయి చేసిన పరిశోధనలు తక్కువ దిగుబడి కూడా రావడం జరిగింది. కావున రైతు సోదరులు ఆలోచన చేసి పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉన్నప్పుడు యూరియాని బేసల్గా అనగా భూమిలో వేస్తూ వివిధ దఫాల్లో వేసేటప్పుడు 2 దఫా గాని 3 దఫా గాని నానో యూరియా వేసుకున్నప్పుడు బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: परंतु सब यही डाले
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
1: मेरे तवरकू కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాలను

0: నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ రెండు మూడు రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వారి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
1: నమస్కారం అండి.
0: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
1: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెను ఉంటుంది. మెను ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనులతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెను ఫాలో అవుతున్నారా, మెను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3 అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3 అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4 అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలీస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, ఫోర్త్ వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీము ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే

0: తయారయ్యే బిడ్డకు తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది అట్ ఎ టైమ్ 6000 ఇస్తారు అనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,88,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోని కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి, అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంతల్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఫొటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ఆందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడ

అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయటము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు, వీళ్ళేంటంటే ఈ మదర్స్ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహారం

0: వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తాం.
1: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా. ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగిందనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
1: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ మార్చల ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమో. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz పై కిన్నెర్ల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమం ముందుగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట పెద్దరాయుడు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కార్కొండ రామవరం నుండి కళ్యాణ్ మల్లేష్ గౌడ్ ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట హిట్లర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అన్నపూర్ణ, రేణుక ఆలపించిన పాట.

శ్రోతల 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర్ లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, మంచి మనసులో చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు కలరీస్ కళాశీ బస్తీ నుండి

మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రిపోష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణి చక్రవర్తి, అనుష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, ఎండి షాకీర్, సంగం రాములు, జూగల్ కిషోర్, కండెల్వాల్, దూడం ఉమాశంకర్, మురళీధర్, బూదడ, ఇంకా వీరి మిత్రులను కోరుతున్నారు మీ అందరి కోసం మీరు కోరిన పాట.

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు

0: చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నెల హరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాల పిచ్చిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు గోపాలాపురం గ్రామం అశ్వాపురం మండలం శ్రోతలు నెమలికొండ పెద్ద నాగచారి రత్నం, సతీష్ భూజాత, వీరబ్రహ్మచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవచారి ప్రవీణ్చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ప్రాణం ఖరీదు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వరి మిత్రబృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ప్రజాబిడ్డ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట పౌర్ణమి చిత్రం కోసం చిత్రాలు అప్పించిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుంచి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోజిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ. కొత్తగూడెం మేదరద మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీరింతవరకు కిన్నెరల హరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం 9 గంటలకు న్యూస్ @9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఎందుకుంట పాపం అయ్యో అదేమిటి రానే బొర్రాని వచ్చండి రాని చెయ్యాలి నువ్వేనా.

0: తలుకులు తలుకులు
1: అమరజీవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పడ్డాం.